సభ జయించగవచ్చు పూర్ణుడై రణమందు బోరవచ్చు సకల విద్య.

పుడమిలోనున్న జీవరాశులు లెక్కలు గునవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు కానీ

0: one might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, Mudunu Nenenani. గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ, వేద, వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కాని నిత్య సత్యమును గుర్తించుకునలేక, పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక, లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వర్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడి అయినటువంటి పదముల చేత విపులూకరముచ్చి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుతున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagna yagadi krutula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashisthinchi tadvara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ శ్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అదర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము న్యాయము సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటినే శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మరణప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానమునకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్.
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్.
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని,
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్?
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హి హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి, అనావృష్టి, ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవులయందో తోటలయందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఐదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యముల యందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎ లైఫ్ స్పెంట్ ఇన్ ఫారెస్ట్ థింకింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ సేక్రెడ్ థాట్స్, దీస్ హెవ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆరణ్యకాస్.
1: ఇంకా నాలుగవది ఉపనిషత్తులు.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్స్.
1: ఇవి చాలా చిత్ర విచిత్రములైనటువంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి.
0: దేర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫార్ ది అటరెన్సెస్ ఇన్
1: ప్రధానమైనటువంటి యొక్క పదము సత్.
0: The most important word in connection with Upanishads is
1: sat. Sat anetvanti padamu sat anetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ విల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
1: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ బిఫోర్ దిస్ వర్డ్, వన్ ఇస్ ఉప, ది అదర్ ఇస్ మీ.
1: ఉప అనగా సమీపము.
0: ఉప మీన్స్ నియర్ బై.
1: మీ అనగా నిష్టతో.
0: మీ మీన్స్ విత్ ఫెయిత్ అండ్ విత్ ఇంట్రెస్ట్.
1: ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది.
0: వెన్ యూ పుట్ ఆల్ దీస్ త్రీ వర్డ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ ఉపనిషత్.
1: వేదవేత్తకు సమీపమునందు నిష్టతో కూర్చునుట అని దీని అర్థం.
0: దట్ మీన్స్ సిట్టింగ్ నియర్ బై విత్ అర్నెస్నెస్.
1: ఈ కూర్చొని ఏమి చేయటం?
0: బై సిట్టింగ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ?
1: ఈ వేదవేత్త బోధించినటువంటి విద్యలన్నిటిని ఏకాగ్ర చిత్తుడై హృదయమునకు హత్తుకుని ఉన్నట్టుగా ఆలకించటం.
0: బై సిట్టింగ్ నియర్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ వేద లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్ సిట్టింగ్ నియర్ బై విత్ అర్నెస్నెస్.
1: ఈ కూర్చొని ఏమి చేయటం?
0: బై సిట్టింగ్ వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ?
1: ఈ వేదవేత్త బోధించినటువంటి విద్యలన్నిటినీ ఏకాగ్ర చిత్తుడై హృదయమునకు హత్తుకుని ఉన్నట్టుగా ఆలకించటం.
0: బై సిట్టింగ్ నియర్ ద వన్ హూ హాస్ మాస్టర్డ్ వేద లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్ లిసన్ టు హిజ్ అటరెన్సెస్ కాన్సన్ట్రేట్ కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థం.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యు గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకమ్ములు లోకస్తులు లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
0: ఆల్ ద వర్ల్డ్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: సామాన్యముగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: No, this is not correct. It is consciousness which will make eyes see.
1: చెవులకు శబ్దమును వినిపించునది చైతన్యమే.
0: It is consciousness which make ears hear.
1: నోటితో మాట్లాడునది చైతన్యమే.
0: It is consciousness which makes mouth.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడాను చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణ

0: ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిస్ విజన్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
0: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
0: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
1: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
0: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: This consciousness is found in
0: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: That is found more so in divinity itself. In fact, divinity
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example for this.
0: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
1: There are small bulbs here.
0: ఆ స్తంభం పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: On the pillars there are more powerful bulbs.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: In the middle and the center there are the most powerful bulbs.
0: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: There are here flood lights which give very powerful light.
0: Kani anninti endu unnatundi current okkate.
1: But the current and electricity is common in all these
0: bulbs. Voltages vyathyasamga kanipinchavachchu.
1: Because of the difference in voltage there is difference in light.
0: Kanuka sarvulu endu sarva jeevulu endu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antarkattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
1: Consciousness, which is found all around, expresses itself differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni karanamlu untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulaina addulu tagultunnavi.
1: There are 6 types of covers and obstacles for this.
0: Veerine aaru dongalu ani kudanu bodhisthu vachindi vedam.
1: Veda has described these as 6 types of thieves.
0: Kama, krodha, lobha, moha, mada, matsaram.
1: These are desire, anger, greed, pride and arrogance.
0: Ee yokka arishat vargamlo maatrame kaakunda ashta madamulu kudanu dinni arikattutu untundali.
1: Not merely these 6 types of enemies, but there are 8 types of pride, mada.
0: Kula madamu.
1: The pride associated with
0: caste. Bala madamu.
1: Associated with strength.
0: Yavana madamu.
1: Associated with youth.
0: Saundarya madamu.
1: Associated with beauty.
0: Vidya madamu.
1: Associated with
0: dhana madamu.
1: Associated with wealth.
0: Rajya madamu.
1: Associated with kingdom and power.
0: Tapas madamu.
1: Associated with tapas and penance.
0: ఈ 9 విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
0: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ 6 ఎనిమీస్.
0: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
1: All these get their strength, derive their strength from
0: mana poshana nundiye ivu perugutu vachinatuntivi.
1: All these have grown from our defects and flaws.
0: Kani manavalane putti manavalane perigi manavalane abhruthi ayipoyi manamalane baadhistunnavi.
1: They are born in us, they grow from us and they derive strength from us and they are giving us trouble.
0: Ee naati yokka sankethika vigyan shastramanandu meeku telisinatunti visheme.
1: You know certain things which are explained in terms of technology these days.
0: Aneka mandi vaigyanikulu tama yokka buddhi kushal chetanu telivi chetal chetanu vidya sampatti chetanu aneka vidhamainatundi yokka konni balavattaramainatundi yokka aayudhamulanu astramulanu కొన్ని యంత్రములను సృష్టిస్తూ వచ్చారు.
1: A number of scientists, by making use of the skills, the intelligence and all their capacities, have been able to produce very destructive weapons.
0: Oka chinna udaharanamu, atom bomb untundadi.
1: One small example, take for example atom bomb.
0: Hydrogen bomb untundadi.
1: Hydrogen bomb.
0: Ivi evaru srushtincharu?
1: Who has created these?
0: Manavuni yokka shakti sampatti chetine.
1: All these are the creatures of.
0: Deeniki evaru roopanni kaliginchaaru?
1: Who has given a shape for this?
0: Manavude.
1: It is the man who has given it.
0: Evadu deeniki roopamna kaliginchi శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారము స్థానములను నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటమ్ బాంబ్. బట్ ది సేమ్ ఆటమ్ బాంబ్ ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్ నౌ.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధిపరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: This individual has learned how to manufacture an atom bomb and how to give it so much of strength and power, but he does not have the power to control it.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తడానికి ప్రయత్నిస్తున్నవి.
1: Just as atom bomb, today the all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
0: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: Kula madam
1: bomb and how to give it so much of strength and power, but he does not have the power to control it.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తడానికి ప్రయత్నిస్తున్నవి.
1: జస్ట్ యాజ్ ఆటమ్ బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ అస్ అండ్ హ్యావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
0: అస్. ఈ సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam ante emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. Prati manavuni yandu undinatvanti yokka divyatvame na yandu untundadi. Sarva manavulu kudano samanatvame. Jati, mata, bedamulaku ye matramu kudano avakasam ledu.
1: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరూ ఒక్క ప్రభు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
0: ఇంక ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: ఇఫ్ యూ టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే,
1: వెల్త్ ఈస్ నీడెడ్ ఫర్ మ్యాన్,
0: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్ ఫర్
0: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
1: The entire life is subject to various limits.
0: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడు ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇన్క్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: The blood pressure for the human system is 126/80. This is perfect.
0: కాని 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: On the other hand, if it is 90/130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, గాని మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
1: Similar is the case with our eyes. They can see limited light.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.

0: ఈ ఐస్ వాట్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ ఎంత ఒక లిమిటెడ్ కంపెనీ.
0: ఇఫ్ ఇన్ ద సేమ్ వే వీ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అవర్ లిమ్స్, అవర్ సిస్టమ్ డిస్క్రైబ్డ్ యాజ్ లిమిటెడ్ కంపెనీ.
1: అందులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హెస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఇంటి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు.
0: చెప్పు, డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారమునకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదులందు కూడా ఉంటున్నది.
0: Consciousness is prevalent in all the three states of waking.
1: స్థూల సూక్ష్మ కారణ మహాకారణం యందు కూడా ఈ చైతన్యం ఉంటున్నది.
0: In stula, sushma and kara and mahakarana states also you are having this consciousness.
1: మూడు కాలములు యందు, మూడు లోకములు యందు, మూడు గుణములు యందు కూడాను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్
1: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine consciousness,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
1: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
1: కానీ ముట్టించు వాడు ఒక ఉండాలి కదా.
0: There is need for one who can light the lamp.
1: పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగున?
0: There are flowers, there is thread and there is needle.
1: Would it ముడిచేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
0: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
1: స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున?
0: You have got gold and you have got gems. But can you, would there
1: కానీ చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
1: గురువు లేక లభ్యమగున.
0: బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రిసెప్టర్ విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్.
1: పుస్తకంలో చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి కానీ ఫలానది ఏ, ఫలానది బి, ఫలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటావు, దేనిని బి అంటావు. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దేర్ మే బి ఆల్ఫాబెట్స్, But there is need for one who can identify which alphabet is A, which alphabet is B. One who can indicate and who can point out.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండినా మనం మార్గాన్ని నడవలేము.
0: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and go the way.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: There is need to find a person who is experienced, who is omniscient, who can show us the path.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హూ ఆర్ వర్ల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి విల్ ఫర్దర్ బి రూయిన్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: We should not consider everyone as a teacher.
1: Guru tattvani chakkaga guru teriginatundi vaade kavali.
0: The teacher must be one who really knows his own job.
1: Guru tanaga empty telisukovatamu.
0: What is the meaning of gurutu? It means knowing.
1: Telapatame chaitanyam yokka swabhavamu.
0: It is the characteristic of consciousness to explain.
1: Ye vidhanga telputundadi?
0: How can that be explained?
1: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
0: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: క్రమక్రమేణ దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
0: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ the inner meaning of atmatattva, then only we may consider everything.
1: ye purugu ettidane ikkunte manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manu bhavinchatamu chaala veritanam.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: Aaku pachcha pachulanni chilukala vela palukuna.
0: All the birds which are green in color, can each one of them be described as a parrot?
1: పురుగులపై పారాడడు, పువ్వులపై పారాడడు, పురుగులు తుమ్మెదలగునా.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్, కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ అస్ బీస్?
1: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగునా.
0: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్, కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
1: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: అందరినీ సమంగా భావించడం సాధ్యం కాదు.
0: It is not possible to treat all people alike.
1: Mana kantiki ye color addalu vesukuntamo jagatanta aaranguugane manam chudavachchu.
0: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
1: Hrudayam premamayainappudu mana drushti brahmamayanga untadi.
0: If your heart becomes saturated with love,
1: sarvam brahmamayam ante padamullo undachunu kani mana yokka anubhutilo raadu.
0: If your heart doesn't have love, if you merely say that the entire world consists of Brahma, it is true only in words.
1: కనుకని చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: చైతన్య స్వరూపుడే.
0: యు ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద అబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి నాట్ దిస్ నాట్

0: దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ టైప్స్ ఆఫ్ సాధన విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ డిజైర్స్ అండ్ అవర్ ఓన్ గోల్.
0: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
1: ఇఫ్ యూ ఆస్క్ ది షుగర్ కేన్ టు గివ్ జాగరీ, విల్ ఇట్ గివ్ ఆటోమేటికలీ లైక్ దాట్?
0: పిప్పి కొట్టి రసము పీల్చకుండా
1: ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
0: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. గాని ఓ చెరుక నాకు రసం, ఈ చెరుక నాకు రసం ఇంటి ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం పుట్టమొట్టమని సాధించాలి.
1: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
0: Kani manam asthitilo ledu.
1: But we are not in that state.
0: Yavaraina neevu chandrudu, indrudu, mahendrudu, surendrudu, parendrudu ani varniste manam 30 pound ekkipotham. అంత మనం ఊపిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడా అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్ అండ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యూ
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
0: Okadu nannu dushinchatam cheta naaku originadeemi kariginadeemi.
1: If any person criticizes and censures me, what is it that is going to happen
0: to me? Naaku emi oragaledu, taragaledu, karagaledu.
1: I have not lost anything and I am not hurt.
0: Okadu varninchina nenu peragadu.
1: If any person praises me, I am not going to be different.
0: Nadi, nadi.
1: I am myself.
0: Na tattvam nadi.
1: My principle is
0: na satyam nadi.
1: My truth is mine.
0: Eppudu manaku bhayam aarambhamavutundi? Manalo satyam lenappude, manalo oka paapam undinappude, manalo oka tappu undinappude manalo bhayam erpadutundi.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault. Only there is something which is not
0: ilanti doshamu lenatundi samayam lopala em ochina manam bhayapadinakkarledu.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: Aa vidhamainatundi deeshaktini manam sampadinchukovali.
1: You should develop that kind of power of
0: deep. Aa vidhamainatundi aatma shaktini manam abhirudhi parchukovali.
1: You should develop that kind of atmic power in
0: you. Naya maatma balahineena labhyaha annaru. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
0: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమనే నీ సర్వబలము.
1: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of atma.
0: Adi lenetundi vaade adaratam bedaratam.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
0: you can enjoy. Ekkadaina nee undu,
1: wherever you are,
0: adavula yendunna,
1: whether you are in the forest,
0: ఆకాశమునన్నా,
1: whether you are in the
0: పట్టణమునన్నా,
1: whether you are in the city,
0: పల్లెనున్నా,
1: whether you are in the
0: గుట్ట మీదనున్నా,
1: whether you are
0: నట్టేటబడియున్నా,
1: whether you are in the
0: ఎక్కడ ఉన్నా గాని నీ చైతన్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంది. నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: కనుకనే చైతన్యమున కోసమై మనము ప్రాకులాడనక్కర్లేదు.
1: Therefore, there is no need for
0: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
1: There is no need for searching for consciousness somewhere.
0: అది నీలోనే ఉంటున్నది.
1: It is inside you.
0: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
1: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
0: Jagatanta Brahmane.
1: The entire world is full of Brahman.
0: Samasta padarthamulu Brahmane.
1: Every object is full of Brahman.
0: Sarva swaroopam kudanu Brahmane.
1: Every form is Brahman.
0: Ilanti tattvame Upanishadulu bodhinchinatvanti yokka satya tattvamulu.
1: These are the principles which have been expounded in Upanishads.
0: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: All that we have to do is we have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
0: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
1: How can we manifest this?
0: మనకు చలి సమయాల లోపల బనీని వేసుకుంటాం.
1: In winter you put on a banin inside.
0: Dani paina oka shirt veskuntam.
1: You wear a shirt on that.
0: Dani paina dattamaina coat nu kappukuntam.
1: On that you wear another coat.
0: Ee vidhamaina dress nu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
1: When you cover yourself with so many types of dress, you will say, I have not been able to see my own body and my own chest. How can you
0: mottata neevu paina kappinatvanti dattamaina coat nu teesivei?
1: In the first instance, remove the coat which is so thick
0: and tarupari andulo unnatundi shirt nu kuda teesesey.
1: Second, you remove your shirt also.
0: Aa paina baniyan nu kuda teesesey.
1: And then you remove the baniyan.
0: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
1: Then you try to take a look at your own chest, you'll be able to get a view of it.
0: Adhe vidhamgane ee naadu tamogunam anetundi dattamaina coat nu kappukundam manamu.
1: In the same way, we have covered ourselves with this tamoguna.
0: Rajoguna anetunte alankaraniki aakarshinchetunte shattulu veskunnamu.
1: We have also covered ourselves with rajoguna, which is which will be completely
0: ee shattu maasipokunda unde kosamani saatvikam anetunte thinniga undetunte oka banini veskunnamu.
1: We are also covering ourselves with a thin
0: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
1: When your heart is covered by these three gunas, how can you get a vision of
0: the world? Therefore,
1: in the first place, remove
0: rajoguna.
1: Then you remove rajoguna.
0: Apaina satvikam kuda teesive.
1: Then you remove even sattva guna also.
0: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
1: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
0: Neevu vesukunnivi teesive ante inka unna danini neevu cheyalekkaledu.
1: All that you have to do is whatever you have worn on your atma, you
0: do that. Unnadi unnattugane kanipistundi.
1: Then you will be able to get atma as it
0: is. Chudadaniki kotta prayatnam cheyalakkaledu.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: Ganuka nee gunamulu yokka tattvanni neevu penchukunnavu.
1: You have developed these three gunas.
0: Penchukunna gunamulu chinchiveyi.
1: All those gunas which you have developed, you remove them.
0: Unchukunna hrudayanni chakkaga neevu దర్శించు.
1: Then you will be able to get a vision of your own.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: Even for this, grace of God is essential.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: For getting the grace of God, you have to undertake sadhanas.
0: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
1: When the negative and positive join together, then only you will be able to enjoy.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision of
0: puttapatti padi tourlu poi vachane na kashtalu theerlede etta theertayi puttapatti koyistane kashtalu theertaya.
1: I have visited puttapatti 10 times, but my difficulties and problems are not solved.
0: Ayyo tirupati ki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu teeralede anukunte ela teerthayi.
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered ఆల్ ద వర్స్ దట్ ఐ జస్ట్ టేకన్ టు
0: ఈనాటి భక్తి ప్రపంచమంతా కూడా ఈ తుచ్చమైనటువంటి యొక్క ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
1: ద డివోషన్ అండ్ సరెండర్ ఆఫ్ టుడే ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ లో.
0: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
1: ఆల్ దట్ యు డిజైర్ ఇస్ డిజైర్ గాడ్.
0: నీకు సర్వస్వము తానే అనుగ్రహిస్తాడు.
1: ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి గివెన్.
0: ఇది కావాలి అది కావాలని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: If you go on asking one thing or the other, you would not be able to get God.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Our efforts must be to win the grace of God.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: All that we should desire is only God.
0: కారణమేమనగా నీవు కూడా దైవమే.
1: The reason is you are yourself God.

0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth, you'll be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్పభావనలను అల్పబాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దస్ లూజ్ గాడ్ హూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్ అంటు యు.
1: మనము చదివేటువంటి చదువులు కానీ నేర్చేటువంటి విద్యలు కానీ కేవలం ఆత్మతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తము.
0: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యు సీక్, వాట్ ఎవర్ లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్, అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ది సేక్ ఆఫ్
1: చదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుంటే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ. ఎదుటి గొప్ప చూచి ఏడుస్తున్నాము.
0: ఓ యువర్ స్టేట్ ఇస్ సంథింగ్ లైక్
1: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, గొప్ప చదువరి నేనంచు తిరుగకురా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా, సద్గుణ నడకలే సారమురా.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధపడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: కౌసల్యా తనయుని కళ్యాణము సూతమురారండి, సాయోజ్యవాసుని కళ్యాణము సూతమురారండి. వారలకు చాల పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్య భాగ్యమను భేదమి లేదట. భక్తావేశుల ముక్తి దానమగు కళ్యాణము చూతమురారండి, కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి. అంబారిపై కలగు తేజమట ధగధగ మెరిచటి దివ్య రాములట రామయంకమున రమణి సీతయట సీతారాముల సోదర దేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట క్షేమమై అడిగిన మనకిక కొడువ కదలరే కదలరే బదులిక పలుక
1: కదలారండి, కళ్యాణముదారండి.
0: వీణ తన్నమగు వింతన గార్లట పిల్లన క్రోవులు పేరు మృదంగ మురసములు గజములు తురగము మేనక వారి వెంట కొని వృత్త కౌశిక కౌశిక వెంటనే వృత్త దశరథులు దశరథు వెంటనే మంత్రి సమస్త అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య ఎంతయు కదలి.

0: దాని చూడకపోతాము, రాముల పెళ్లి గారి చూడకపోతాము,
1: గారి చూడకపోదాం భక్తులందరూ చేరి గురుభద్ర గోత్రాది సుని పెళ్లి గారి చూడక

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: ద చైల్డ్ హూ డస్ నాట్ నో ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ నేచర్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ బోర్న్, ఫర్ హూ సేక్, డస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్ బట్ ఫైండ్స్ డిలైట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయము నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: ఫార్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ లవ్ ఇస్ ద రూట్.
1: జ్ఞానమే దీని ఫలము,
0: విజ్డమ్ ఇస్ ద ఫ్రూట్
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ ఒపైన్స్ దట్ వన్ కెనాట్ క్లాసిఫై, డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: ఓ మ్యాడ్‌క్యాప్, ఇట్స్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ ఆల్.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: ఇఫ్ యు లవ్ దట్ లవింగ్ గాడ్, ద వెరీ లవ్ విల్ ప్రొటెక్ట్ యు.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ,

0: ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
1: ద సేమ్ థింగ్ యు ఫైండ్ దేర్ ఇన్ గీత వేర్ అర్జున పుట్స్ ఎ క్వశ్చన్ టు కృష్ణ, హూ ఇస్ డీరెస్ట్ టు యు లార్డ్.
0: ఎవరు నన్ను నిశ్చలముగా నిస్వార్థముగా దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు.
1: హీ సెడ్ ద వన్ విత్ స్టెడీ సెల్ఫ్లెస్ స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ సో క్లోజ్ టు మీ.
0: అట్టి ప్రేమతత్వాన్ని దృష్టి ఎందుంచుకొని అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
1: ఫర్దర్ హీ సెడ్ వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
0: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
1: There's nothing that the love cannot accomplish in this world.
0: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
1: The love even can it can conquer anger, pacify.
0: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములను కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
1: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
0: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
1: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
0: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
1: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
0: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
0: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
1: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
0: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
1: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
0: కనుక ఈ జగత్తునందు దేనిని మనము సాధించవలనన్నను ప్రేమ చేత సులభంగా మన వాంఛను నెరవేర్చుకోవచ్చు.
1: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
0: దైవాన్ని సాధించగలిగినటువంటి ఈ ప్రేమ శక్తికి ఈ జగత్తునందు సాధించలేనటువంటిది ఏమిటి ఉన్నది?
1: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
0: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
1: Love has five names.
0: మొదటిది శాంతము.
1: The first peace, శాంతము.
0: రెండవది దాస్యము.
1: The second servitude, దాస్యము.
0: మూడవది వాత్సల్యము.
1: The third affection, వాత్సల్యము.
0: నాలుగవది సఖ్యము.
1: Fourth one, sakhya, friendship.
0: ఐదవది మాధుర్యము.
1: The fifth one is sweetness, మాధుర్యము.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
1: These are the synonyms of this word love.
0: శాంతము ప్రేమకు ఎట్ల పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
1: We may question how peace can be a synonym to this word.
0: శాంతి అంటే ఏమిటి?
1: What do you mean by peace?
0: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక నోరెత్తక కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు, అది కాదు శాంతం.
1: We consider peace means remaining silent, keeping our mouths shut.
0: మానవుని
1: యందు ఉన్నటువంటి anything,
0: దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ all wicked thoughts, bad thinking, and evil tendency and temperament.
0: ద్వేషము నిర్మూలముగా వించుకున్న తర్వాత ఉండేటువంటి ఒక హృదయ భావమునికి శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ దిస్ హేట్రెడ్ ఈస్ టోటలీ అన్నిహిలేటెడ్.
0: సమత్వము, సమైక్యత, సప్రాప్తత్వము కలిగినటువంటి ఒక హృదయమునికి శాంతము అంటారు.
1: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
0: అనగా ఈ దుర్గుణములు మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
1: It only means when we give up all the bad qualities, only one remains.
0: దివ్యత్వం అయినటువంటి దైవత్వము.
1: That is the divinity.
0: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: This is described in varied ways in Vedantic parts.
0: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of things to know in this world.
0: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివసే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
1: వేదస్, ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ left out all the material, so much of the things that we are supposed to know,
0: స్వవిమర్శే
1: on the self-inquiry.
0: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
1: వీ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
0: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
1: వాట్ వీ షుడ్ నో ఈస్ ఇన్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, హూ యామ్ ఐ? దట్ గివ్స్ యు లిబరేషన్.
0: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
1: There are so many objects in the material world.
0: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
1: There are lots of things to know.
0: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉండేటువంటి నేను అనేటువంటి పదం తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
1: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
0: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
1: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ఐ ఒకే అక్షరమే.
1: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
0: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
0: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
1: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
0: ఆ ఏకత్వాన్ని శరణం, మామేకం శరణం వజ.
1: It told me, surrender yourself to that one.
0: Mocha ishyami maa sucha nenu annadu.
1: He said, I only confer you liberation.
0: Patti padamanandu kudanu nenu, nenu, nenu anetundi padamanu upayogistu vachadu.
1: At every stage, this single-lettered I is repeatedly stressed.
0: Ee nenu anetundi padamu inta goppa shaktivantamainatundi.
1: So, this single-lettered word I is mighty.
0: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
1: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
0: Nenu vachanu.
1: He says, I have come.
0: Nenu potunnanu.
1: I am going.
0: Nenu chuchanu.
1: I have seen.
0: Nenu vinnanu.
1: I heard.
0: Nenu maatadutunnanu.
1: I speak.
0: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
0: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
0: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు.
1: ఇన్ వేదాంత దెర్ ఆర్ ఓన్లీ టూ వర్డ్స్.
0: ఇది, నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
1: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
0: ఇది ఏమి? కర్చీఫ్.
1: What is this? This is kerchief.
0: ఇది ఏమి టంబ్లరు?
1: వాట్ ఈస్ దిస్ దిస్ టంబ్లర్?
0: ఇది ఏమి టేబుల్?
1: వాట్ ఈస్ దిస్ దిస్ టేబుల్?
0: ఇతను ఎవరు? ఒక మనిషి.
1: హూ ఈస్ హీ? ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇది ఏమిటి? ఒక భవనము.
1: వాట్ ఈస్ దిస్? ఎ మ్యాన్షన్.
0: అంత ఇది ఇది ఇది అనేటువంటి తెలియకుండా ఏ ఒక్క పదార్థాన్ని కూడా మనము చర్చించటం కానీ చూచటం కానీ విచారించటం కానీ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఏదర్ టు ఎంక్వైర్ ఆర్ టు సీ ఆర్ విజువలైజ్ and saying without using this word this.
0: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante.
1: Therefore all this apparent world that you see
0: maatalani pillavaadu kodunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistu untadu.
1: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this?
0: Amma idi enduku?
1: Mother, what for is this? Why?
0: అంత ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
0: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
1: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
0: ఇది దృశ్యము.
1: దిస్ ఈస్ ద సీన్.
0: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
1: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద
0: ఐడు ద్రష్ట.
1: This eye is the seer.
0: Jagatanta drushyame.
1: The whole world is the seer.
0: Yeninaina neevu choodu.
1: You may see any.
0: Yeninaina vinu.
1: You may hear any.
0: Yeninaina chaduvu.
1: You read any.
0: Yeninaina pattu.
1: You catch hold of anything.
0: Yeninaina cheyi.
1: You do any.
0: Anta idiye.
1: All this is this only.
0: Aithe ikkada rendu vidhamainatvanti shastramulu prabodhistu unnai.
1: However, there are two interpretations.
0: Bhautikamainatvanti shastramu.
1: One, the physical.
0: Yemi.
1: What?
0: ఆధ్యాత్మిక శాస్త్రము ఎందుకు?
1: The spiritual question is this, why?
0: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
1: But the spiritual knowledge has got the combination of both.
0: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
1: Here in Vedanta, we also
0: think of this question, why?
1: What refers to this
0: apparent world? What and why? The
1: worldly knowledge and the spiritual knowledge, both these deal these two questions, what and why?
0: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్ ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి?
1: The worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
0: తిరుగుతున్నదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
1: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why.
0: సూర్యుడు తిరుగుతుండాలి.
1: It revolves around the sun.
0: ఎందుకు తిరుగుతుండాలి?
1: Why?
0: No answer.
1: No answer.
0: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
1: We find the stars glittering in the night.
0: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
1: In the daytime they do not.
0: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
1: Why not?
0: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
1: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
0: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
0: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
1: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్
0: ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
1: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
1: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
0: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిభూతుడిగానే ఉన్నాడు.
1: దో హీ వాస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ ద రామ స్టూడ్ యాజ్ ద విట్నెస్.
0: యాక్ట్ చేసేదంతా కూడా రావణుడే.
1: All the acting refers to Ravana only.
0: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
1: This action does not make Rama a Ravana.
0: Ravanudu yendu kudunu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
1: In Ravana there is Rama but there is no Ravana in Rama.
0: Kanuka ee vishya jagattunandu ee vishwanataka rangamunandu jagattanta kudunu oka vidhamainatundi veshamu dharinchi అనేక విధమైనటువంటి యాక్ట్ చదువుతున్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నలీ.
0: ఈ అన్నింటి ఎందుకు ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
0: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కాని ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
1: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
0: ఒక నటన చేసేటువంటి యొక్క దృశ్యము.
1: All the life that we pass through is something like acting.
0: ఒక నటన సూత్రధారి.
1: Man plays the role of an actor.
0: కాని తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తున్నాడు.
1: He considers that he is the director, that he is the doer, that he is the action.
0: కాని రాముడు నేను కర్త, నేను భోక్త అనేటువంటి ఏ మాత్రమూ అక్కడ ఉచ్చరించడు.
1: But here the Rama doesn't say.
0: తాను సాక్షిభూతుడే.
1: He stands as a witness.
0: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
1: Therefore, in this world, what all we see is a vesture that is
0: ఇవన్నీ కేవలము ఆధారములు.
1: That's all the one that you
0: see. దేనికి ఆధారములు? జగత్తుకు మాత్రం ఆధారము.
1: It is only for the world.
0: కానీ జగత్తుకు ఏది ఆధారము?
1: But what is the basis, foundation for this world?
0: అదే ఆత్మ.
1: That is the spirit, the ఆత్మ.
0: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: The whole world pertains to material world.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఇవి?
1: వాట్ ఆర్ దే?
0: 5 కర్మేంద్రియములు.
1: The five senses. 5
0: జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5
0: కోశములు.
1: 5 లైఫ్ షీట్స్.
0: 20 అయిపోయినాయి.
1: They make a total of 25.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 4 అయినాయి.
1: The 4, the mind, the intellect.
0: 24 అయిపోయింది.
1: And they make
0: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from you get this 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్ ఇస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25th వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: దట్ డే when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26th vaade devudu.
1: That 24th. 26th. The 26th one is divine.
0: ఇంద్రియములంతా కూడాను కేవలము 24.
1: All the senses certainly 24.
0: ఇంద్రియ భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుండాలి.
1: All these experiences are the making of the mind.
0: మనసే కల్పించుకుంటుంది.
1: It is the creation of the mind.
0: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
1: Night time you sleep.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: There in the sleep you dream.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: You are there in your dream.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: Your friends also are watching cinema.
0: నీవు సినిమాతో కూడాను పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: You also went on a picnic along with friends.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఈస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇట్ ఇస్ ఆల్సో హిజ్ ఓన్
0: క్రియేషన్. కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే.
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
0: భువః వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భువః ఇస్ ద లైఫ్.
0: సువః రేడియేషన్ జ్ఞానము.
1: సువః ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇదే అద్వైతము.
1: This is non-dualism.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది నిజమైన వేదాంతం.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: ఆనందం ఎక్కడ ఉంది?
1: Then where is bliss?
0: నీవే ఆనందము.
1: You are the embodiment of
0: truth. ఎక్కడ ఉంది?
1: Where is truth?
0: నీవే truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
0: ఆల్వేస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ లవ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బీ ఇన్ పీస్.
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
1: వై డు యూ సెర్చ్ ఫర్ దెమ్?
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యూ బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్సైడ్.
0: ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
1: A person entered into a room and he was searching for something.
0: Anni kanipistunna ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
1: He saw many which he never saw before.
0: Kaani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్సెల్ఫ్.
0: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
1: In this vast world, in this apparent physical world, man is in search of everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
0: అదే వేదాంతం యొక్క రహస్యం.
1: This is the secret in spirituality.
0: ఏది కావాలని వెతుకుతున్నాడో,
1: that for which he is searching.
0: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
1: He is in search of truth.
0: కానీ సత్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్.
0: తానే సత్యము.
1: ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ సత్యం బయట వెతుకుతున్నాడు.
1: బట్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
0: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: యూ హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
0: తన ముక్కుపైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అంటే ఎక్కడ వెతుకుతాయి?
1: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
0: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
1: Everything is within you, but you are in search outside.
0: Kaaranam emiti?
1: What is the reason behind it?
0: Dehaatma buddhiye deeniki annitiki inta moola kaaranam.
1: It is only body identification that is the main cause.
0: Ee deham paina nene dehamu aneetundi bhavam chetane ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
1: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
0: అందువలననే సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: I have love.
0: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: I love my parents.
0: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: I love my sisters.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తాను అంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తానే.
1: This I is I only.
0: దీనికి ఒక్క ఆకారం లేదు.
1: It has no specific form.
0: అది మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
1: in all these forms of love,
0: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడబడది మధుర భక్తి.
1: అమాంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనిని కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: As he enjoys, passes through the sixth stage, that he forgets himself.
0: తుమ్మెద ఉంటుంది.
1: Here you find a bee.
0: Black bee.
1: Black bee.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుంది. దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower, though it is surrounded by tender, soft, delicate
0: తన శక్తిని తాను మర్చిపోయింది.
1: ఇట్ హెస్ ఫర్గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ ద స్ట్రెంగ్.
0: అందువల్లనే బంధింపబడిపోయింది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
0: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
1: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్ ఆఫ్
0: తానెవరు ఆత్మస్వరూపుడను.
1: Who is he? His embodiment of
0: తన శక్తిని తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten his own truth.
0: తన స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten his truth.
0: అందువల్లనే జగత్ అంతా దుఃఖమయంగా కనిపిస్తుండాలి.
1: Therefore we find misery all over.
0: జగత్ అంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుండాలి.
1: There is restlessness in this world.
0: జగత్తులో అశాంతి లేదు.
1: In fact there is nothing.
0: జగత్తులో దుఃఖము లేదు.
1: There is no sadness. అన్ని
0: నీ యందే ఉంటున్నాయి.
1: All these are within you.
0: నిన్ను నీవు మర్చిపోయి
1: forgetting your own self.
0: దేహమే నేననుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, వాంఛలకు, ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ ఐడెంటిఫై ద బాడీ, దేర్ఫోర్ యూ పాస్ త్రూ ది సాడ్నెస్ అండ్ ద మిజరీ అండ్ ద గ్రీఫ్.
0: దేహమే నేనని భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
0: పెద్ద తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
1: There's no mistake if you say this is my body.
0: Kaani dehame nenu matram cheppakoodu. Idi parama viruddhamainatundi.
1: You can never say that I am the body.
0: Kannulu moosukunnappudu
1: when you close your eyes
0: manchi powerful bulb ni pettukunnappudiki chikadigane untadi.
1: There may be powerful bulbs around, when you close your eyes it will be pitch dark.
0: Suryudu prakashistukudunu udayistunnadu.
1: The sun is shining.
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
1: వై క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యూ కెనాట్ సీ ద లైట్.
0: కారణం ఏమిటి?
1: వై
0: తన కన్నులు తాను మూసుకున్నాడు.
1: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
0: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్ ది
0: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి.
1: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్.
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
0: కారణం?
1: వాట్స్ ద రీజన్?
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
1: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక క్యాండిల్ పెట్టండి.
1: హియర్ యూ హ్యావ్ ఎ క్యాండిల్.
0: ఈ క్యాండిల్ పెట్టి
1: విత్ దిస్ క్యాండిల్
0: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
1: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ candle.
0: Candle okkate jyoti.
1: Candle is one light.
0: Kaani kundaku 10 randramulu untam cheta 10 jyotulu vale kanipistundadi.
1: As the pot has 10 holes it appears as if there are 10 candles inside.
0: Dani paina dattamainatundi oka towel kappandi
1: and cover the pot with a thick
0: ee jyoti kanipinchadu.
1: You don't find any light.
0: Jyote ledane manu bhavistamu.
1: You think that there is no light at all.
0: Aa towel koncham teesinappudu
1: when you remove the towel
0: no 10 jyotulu unnaye ani bhavistamu.
1: You will know that there are 10 candles.
0: Kaani 10 jyotulu kuda levu.
1: No, there are no 10.
0: Aa kundana pagalagottandi.
1: Break the pot.
0: Oke jyoti.
1: You find only one candle light.
0: Adhe vidhamgane ekaatma bhavam anetundi jyoti okkate untundadi.
1: There is only one light. That's the oneness unity.
0: వాటి రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
1: You cover it up, this single light, by means of a pot with 10 holes. The pot is the body.
0: దేహం అనేటువంటిది తోలుచిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
1: You consider the body as the pot.
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు, సోపు, ఇంకా అన్ని కదా వేసి పౌడరు, ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
1: You may make use of all cosmetics, the powder and scents, what not. But after all, this body is like a pot with a ten holes.
0: Nivishambulaku, nichururune kani, punugu, javvajilu, puttabovu.
1: Minute to minute emits a foul smell, but never the fragrance or aroma.
0: Idiya manamu.
1: We cannot enter.
0: Idiya daivamu.
1: Are you the body?
0: Idiya atma.
1: Is that the spirit?
0: Idiya nenu. Kaadu, kaadu.
1: This is not the true I, no.
0: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత కప్పబడినటువంటివి.
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
0: తమోగుణం. రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
1: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
0: అప్పుడు భిన్నత్వంపై ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్వే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యు ఫైండ్ ద లైట్?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ, రాజసము
0: విడుక రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనం బగునయ్యా.
1: దట్ పయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇస్ ది హైయెస్ట్.
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసము విడుక విడువక తత్వము ఎటుకుదురు.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasamu viduka
1: spiritual knowledge.
0: Radu bhakti.
1: Without the giving up this emotional aspect, rajasic, you can't have devotion.
0: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy, and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైన మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd there, cows around, do you think the cows would stand there?
0: ఏమి మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూర మృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూర మృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow, to enter? కనుక నీవు
0: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
1: In order to attain God, in order to have this confidence, develop love.
0: కాదు పెంచుకొనటకు వీలు కాదు.
1: It's not possible to foster.
0: ప్రేమ ఉంది.
1: There is love.
0: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
1: And this love is
0: your ప్రేమ. ప్రేమనే నీ యొక్క జీవితము.
1: And your love is your life.
0: ఆ ప్రేమ యొక్క దైవము.
1: And this love is God.
0: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
1: We have to know this love.
0: ఎట్లా?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
0: మనసు. దేనిని కల్పించుకుంటున్నాదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
1: ఎ వీక్ కౌ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్, ఇట్ విల్ గో స్ట్రాంగ్.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫాడర్, ఇట్ బికమ్స్ వీక్.
0: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్, దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
0: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
0: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
1: వీ రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
0: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
1: వీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
0: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
1: వీ కన్సిడర్ మైండ్ ఎస్ ద డివైన్ అండ్ గిట్టంగా
0: పెరిగిపోతుండాలి.
1: Therefore mind has grown so strong.
0: బాగా బలిచిపోతుండాలి.
1: It is very strong and stronger. దాన్ని
0: అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: It's impossible for anybody to control such a mind.
0: దీనికి మనం అలంకారం చేసి ఉంటుంది.
1: Is that for that reason we are here?
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
1: Why a monkey needs a cap of pearls?
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
0: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
1: This monkey is known for its wavering nature. It will spoil the very throne.
0: అందుకోసమే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాణ్ణి తీసుకొని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగొలికినాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కొలకడం మానడు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్
0: స్ట్రాంగర్. మనసునే మనం చింతించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
0: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
1: యూ విల్ బి రివార్డెడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద వర్స్ పర్సన్ ఇన్ అథారిటీ.
0: మైండ్
1: ద మైండ్ ఇస్ సో మీన్.
0: హీనమైనటువంటిది మైండ్.
1: సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్.
0: బ్యాడ్ ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more
0: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్.
0: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
1: ఇఫ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్స్ ద మైండ్ విల్ లూజ్ ఇట్స్ ఫార్మ్.
0: చూడండి, ఇది బట్ట.
1: సీ దిస్ ఎ క్లాత్.
0: ఇది బట్ట, దారముల యొక్క చేరిక.
1: ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఈ దారముల యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: ఈ బట్ట మనకు ఒక్క అక్కర్లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrishyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Karukane bundle of desires is mind.
1: Mind is the bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
0: దీనినే వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
0: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
1: Therefore what all we refer to this, ఇది is the world. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: You, this body is also a scene.
0: ఈ దేహాన్ని చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one there.
0: చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is a scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈస్ ద సీన్.
0: కనుక ద్రష్ట అయినటువంటిది అది ఆత్మతత్వం.
1: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ది విట్నెస్.
0: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ది విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన,
1: Though there may be a lot of acting going on this stage in a drama, there is Rama there. But he remains there as a witness.
0: They
1: are not two. Only one.
0: Ramanu iddaru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramanu Ravanu vesham vesyadanti.
1: Rama is playing the role of Ravana.
0: Atma జీవాత్మా రెండు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుక ఈ జగన్నాటక రంగమునందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్.
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా throughout.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రము మారడు.
1: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఈస్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
1: యూ ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: దీనికి మూలాధారం అనేటువంటి ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడాను నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమల్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దే.
0: ఇది ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడాను ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light.
0: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలను దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: దీనికి ఏమాత్రం కూడాను దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect any money from us.
0: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
1: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బై.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ ద టంబ్లర్.
0: ఏమిటి టంబ్లర్ ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
0: ఏంటి టంబ్లర్?
1: దిస్ సిల్వర్ టంబ్లర్.
0: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
1: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
0: వెండిని ఎవడు చేయలేదు.
1: బట్ నోబడి మేడ్ సిల్వర్.
0: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
1: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
0: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
1: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ సెపరేట్.
0: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
1: ఆల్ స్టూడెంట్స్ కెన్
0: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
1: యూ గో టు ద ల్యాబొరేటరీ.
0: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
1: దేర్
0: ఆక్సిజన్ తీసుకుంటారు.
1: యూ కలెక్ట్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ తీసుకుంటారు.
1: ఆల్సో కలెక్ట్
0: రెండింటినీ చేరుస్తారు.
1: యూ కంబైన్
0: వాటర్ గా చేస్తారు.
1: అండ్ యూ మేక్ వాటర్.
0: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
1: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
0: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
1: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
0: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
1: యూ హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
0: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
1: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యూ మేడ్. బట్ యు ఆర్ నాట్.
0: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
0: దృశ్యము దృక్కు.
1: One is the scene, other is the look.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే
1: the unity of these two
0: సాధన యొక్క ఫలితము
1: is the result of spiritual practice.
0: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
1: And the scene joins in that vision.
0: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
1: The scene also joins
0: దృశ్యము దిక్కులో చేరినా దృక్కు దృశ్యంలో చేరిన ఒక్కటే.
1: The scene may join in the looks or the vision may join in the scenario.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
1: Is only one that appears as two.
0: ఒక విత్తనం ఉంది.
1: Here is the seed.
0: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
1: It has two cotyledons.
0: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
1: when both the cotyledons are there
0: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
1: When you just plant it,
0: రెండు బద్దలను వేరు చేసి నీవు భూమిలో పెట్టి మొక్క రాదు.
1: When you separate out they will never germinate.
0: ఇది నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: అయితే
1: హౌఎవర్
0: నెగటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ దట్ నెగటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
0: పాజిటివ్ ఉంటేనే నెగటివ్ ని మనం ప్రేతపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
1: With the presence of the positive,
0: current lekapothe ee bulbulu evadu srushtichadu?
1: Without the current, who is going to
0: current
1: lekapothe
0: fan evadu srushtichadu?
1: Without the current, who will
0: current
1: lekapothe
0: mic evadu srushtichadu?
1: Without the current, who will manufacture the mic?
0: Kabatti annitikini aadharam current. Current untam valle ee okka aadheyamlanne kuda nu srushtinchabadutunnayi.
1: It is only because of the existence of the current you make use of the bulbs and the mic and the fan.
0: Kanuka
1: so
0: aadharamainatti okka ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుంది.
1: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
1: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
0: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనము సృష్టించలేము.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఇది ఏ మూర్ఖత్వము!
1: దిస్ ఇస్ ఫూలిష్నెస్.
0: ఇది ఏ అజ్ఞానము!
1: దిస్ ఇగ్నోరెన్స్.
0: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంత జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
1: వై డోంట్ వీ హియర్ పే హీడ్ టు దేర్ వర్డ్స్?
0: వినలేకున్నావు ఎందుకోసం?
1: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీడ్ టు దేర్ టీచింగ్?
0: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
1: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
0: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
1: దే ఆల్సో టెల్ యు
0: నాట్ టు. ఎందుకు పోతున్నాడు?
1: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
0: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్, యు నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్ దట్ ఈస్ పర్మనెంట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్
0: భావమంత సంసార సాగరమని బోధించుచున్నారు.
1: This life is an ocean, that's their teaching.
0: వినిపించుకోలేవేదేవేది వెర్రివాడ.
1: Oh foolish man, you never heard that.
0: ఎందుకు మీరు వినటం లేదు?
1: Why don't you hear?
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: కానీ ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
1: Because he does not know that this is the truth, he doesn't care to listen.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: Therefore we have to recognize every aspect.
0: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్ వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసమును దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాము.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వీ బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
0: కనుక మనం పశువులు కాదు.
1: వీ ఆర్ నాట్ అనిమల్స్.
0: మనం రాక్షసులు కాదు.
1: వీ ఆర్ నాట్ డెమన్స్.
0: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
1: We are born as humans, fully divine.
0: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
1: Why should we make this divinity latent within us unsacred?
0: నరసింహన్ చెప్పాడు.
1: The Narasimhan said,
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
1: You can get the wisdom only with sincerity.
0: ఆ శ్రద్ధను మన సంజయ్ సహా అని చెప్పాడు.
1: సంజయ్
0: అన్నాడు.
1: సంజయ్ సాహని సెడ్ ది శ్రద్ధ మెన్స్
0: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
1: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
0: ఫెయిత్ అనగా నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
0: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
1: శ్రద్ధ మీన్స్
0: శ్రద్ధ.
1: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
0: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్
0: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
2: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్ట్నెస్, ఇంట్రెస్ట్.
0: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
2: నో ఇంట్రెస్ట్ టుడే.
0: విశ్వాసము పోయింది.
2: నో ఫెయిత్.
0: ఇన్ రెస్ట్.
2: బట్
0: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
2: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్, తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
0: కాదు కాదు, మానవుడైనందుకు
2: being a human
0: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
2: we should conduct ourselves in such a way as to set an ideal to us.
0: లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరూ కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
2: Watching the bad habits within us, everybody will make fun of you.
0: మానవుల్లో వాడికి ఏ మాత్రం కూడా చోటు లేకుండా కొడును బయటికి నెట్టి వేస్తారు.
2: He will have no place in society. He will be asked to get out.
0: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింప చేసుకోవటం చేత మానవత్వం అనేటువంటి మాలిన్యమైపోతుంది.
2: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వి ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
0: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
0: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
2: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
0: చెప్పాడు.
2: సో రామదాస్ సే,
0: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
2: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస.
2: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
0: Maya, Maya, Maya, 25 mantramalu.
2: We say this illusion has got 25.
0: Ee 25 tattvamulu kudunu mayane.
2: All these 25 are illusive.
0: Ilanti mayato kudinatundi dani manam enduku follow cheyali, enduku anusarinchali.
2: Why should we follow this illusion?
0: Ee naadu appu anusaristunnamu.
2: We do that today.
0: Anduvalle ajnanam anetundi dani manam ఎక్కువగా కప్పుకుంటున్నాం.
2: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
2: ఎవ్రీవన్ నోస్ వాట్
0: ఐ నీ కాన్షియస్. నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
2: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు
0: నీ కాన్షియస్. ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
2: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై?
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
2: వర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో పెరుగుతున్నాము.
2: గ్రోయింగ్
0: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
2: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
2: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాప్స్ లైక్ ఎ డెమన్.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
2: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
2: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
2: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
2: విత్ హూమ్?
0: ఏదో వాడి స్నేహమో, వీడి స్నేహమో, ఈమె స్నేహమో, ఇవి కాదు స్నేహాలు.
2: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
2: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము?
2: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారమైపోతాం.
2: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
0: ఫ్రెండ్షిప్ సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచి మనకు వస్తుండాలి.
2: ఆల్ సౌఖ్య ద ప్లెజర్
0: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
2: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
0: చూచావా, మీకు తెలుసును.
2: యూ నో దిస్.
0: కుచేరుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
2: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
2: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు? నన్ను ఆదరించేవారెవరు? నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
2: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
2: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
2: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా.
2: కృష్ణ ఇస్ గాడ్.
0: మీకు స్నేహితుడు కూడా కదా.
2: ఈజ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక అతన్ని నీవు ఆశ్రయించకూడదా?
2: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
0: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
2: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేరునికి డౌట్.
2: బట్
0: సంశయాత్మా వినశ్యతే. సంశయము, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాడు. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
2: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
0: Anni vidhala kudanu vinasamaipothadu.
2: And he will face the failure at every instant, at every step. We should not doubt.
0: Kaadu kaadu. Daivamu. ఏ సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాంధవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
2: One should have that
0: విశ్వాసం ఉండాలి.
2: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
0: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
2: He strengthened that faith.
0: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
2: He approached Krishna.
0: ఎవరైనా మరుస్తారు.
2: Other people may forget.
0: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేరుని ఎవరు ఆదరిస్తారు?
2: Who will certainly come to his rescue? Nobody will allow him to the doorstep.
0: Kani.
2: But
0: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
2: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేరుని కౌగలించుకున్నాడు.
2: హి హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
2: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
0: బ్యాక్. ఎంత ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
2: He found a plea to talk to him, what happened to you all these days? It's only in times of difficulties we'll think of God. A small example, illustrations.
0: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
2: Completing the 13 years period of exile, Pandavas returned.
0: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
2: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
0: Nikana kucheruni kaugalinchukunnadu.
2: He hugged him.
0: Oh mitruda, enta kalamaindi ninnu chuchi.
2: Oh friend, it's long
0: back. Etta unnavu, ye vidhanga unnavani palukurinchadaniki oka karanam raavali kada.
2: He found a plea to talk to him, what

0: చేసింది. కుంతి పెయిడ్ హర్ రెస్పెక్ట్స్ టు కృష్ణ బికాస్ హర్ సన్స్ కుడ్ కంప్లీట్ దట్ పీరియడ్ ఆఫ్ 13 ఇయర్స్ ఆఫ్ ఎగ్జైల్.
1: నీకు ఆనందమేనా, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ సెడ్, ఆర్ యూ హ్యాపీ? వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ రెడీ టు గ్రాంట్ యువర్ బూన్.
1: కృష్ణ, నాకేమీ అక్కర్లేదు.
0: షీ సెడ్, కృష్ణ, ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: ఇఫ్ ఐ యామ్ టు హ్యావ్ యువర్ ప్రాక్సిమిటీ, ఇఫ్ ఐ యామ్ టు ఎంజాయ్ యువర్ సపోర్ట్, లెట్ మీ ఫేస్ ఆల్ ది ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూలాదులు భుజించడం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the fall.
1: నా కావాలనుకుంటుంటే నా కష్టమే ప్రసాదించాలి.
0: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: ఈ సత్య సాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and you went to Ooty to conduct summer classes.
1: Summer classes Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Ooty.
1: Inka rendo dinam anta Bangalore ki raavali.
0: And they had to return to Bangalore on the following day.
1: Nenu
0: Bhagwan told boys,
1: pillalu ఎట్టైనా మీరు ఊటీకి ఊటీకి వచ్చారు,
0: you have come to Ooty anyway.
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
0: And you have eyes to see.
1: Sight scenes అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: భగవంతుని సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్రంగా కనిపిస్తుందో ఒక తూరి మీరు చూచిరండి అని పంపించారు.
0: The creation, all the scenario around is so beautiful. Better you go for sightseeing.
1: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
0: Our students are so determined that they wanted Bhagavan to follow them.
1: స్వామి మీరు కూడా రావాలి అన్నారు.
0: Because of intense love they said, Swami, you should follow us.
1: వారికి నచ్చ చెప్పాను, నాయన నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్లి రండి అన్నారు.
0: భగవాన్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ ఐ ఆల్సో ఫాలో యూ దేర్ విల్ బి హ్యూజ్ క్రౌడ్.
1: పిల్లలకు ఒక విధమైనటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ద మోడర్న్ బాయ్స్ దే హావ్ సెల్ఫిష్నెస్.
1: స్వామి కూడా రావాలి లేకపోతే మేము పోము అని కూర్చున్నారు.
0: దే సెడ్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ యూ స్వామి, దే సెడ్.
1: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
0: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
1: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సో హై 8000
1: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
0: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
1: కాబట్టి దొడ్డబెట్టకంత మీరు వెళ్లి రండి అన్నాను.
0: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
1: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్ట ఉంటాయి.
0: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
1: మీరు అందరూ పోండి, మీరు బస్సులంతా దిగి అక్కడ ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యు బీ దేర్ రెడీ, ఐ కమ్ దేర్.
1: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
0: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
1: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
0: టూ యంగ్స్టర్స్,
1: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
0: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
1: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
0: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
1: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
0: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
1: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
0: వెనక. హై స్పీడ్.
1: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
0: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
1: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
0: Somebody said after all that some rowdies.
1: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
0: Don't say like that without knowing the truth. They are coming to see me.
1: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
0: There is one turning point. These two boys on motorcycles, they came at high speed.
1: Motorcycle padipoyindi.
0: When they just approached the turning point, the motorcycles fell.
1: ఇద్దరు పిల్లలు కూడా మోటార్ సైకిల్ పై నుంచి

0: The two boys fell down.
1: తక్షణమే నేను కారు ఆపి
0: భగవాన్ స్టాప్ హిస్ కార్.
1: నేను వారి దగ్గరికి పోయి
0: భగవాన్ వెంట్ క్లోజ్
1: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి
0: ఈ వైప్ అవుట్ ఆల్ ద
1: డస్ట్. నాయన ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు, ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కానీ అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
0: భగవాన్ కేమ్ దేర్ సాఫ్ట్లీ అండ్ వైప్ అవుట్ ఆల్ ద డస్ట్ ఓవర్ దేర్, టోల్డ్ దెమ్ ఇట్స్ నాట్ ద వే టు ఫాలో మీ లైక్ దిస్ ఎట్ హై స్పీడ్, యూ షుడ్ నాట్ హావ్ డన్ ఇట్, హీ సెడ్.
1: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు
0: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు, ది టూ బాయ్స్ ఆర్ కాలేజ్
1: స్వామి, స్వామి దర్శనం కావాలని మేము వచ్చాము.
0: భగవాన్ హూ హావ్ కమ్ హియర్ టు సీ యూ.
1: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించలేదు.
0: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
1: మా దగ్గరికి వచ్చి మా తలని మీరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో?
0: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
1: కనుక స్వామి,
0: స్వామి
1: మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
0: We wanted to see you. We came in all earnest.
1: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
0: We could see you. We could touch you. We could converse with you.
1: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
0: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
1: Ee kunti korinatundi.
0: This is the prayer of Kunti.
1: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
0: Naturally you will think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there is scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God stand point of view there is nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered the
1: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంతా భోజనం ఈదనంత పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance, on his return journey, he started feeling like this. What happened to my children? What is their facing all problems?
1: Goppa bhavanam erpadipoyindi.
0: By the time he reached the spot, he could see a man.
1: Varya sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
0: He saw his wife with full of jewels.
1: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
0: Wife came there to receive him like a queen.
1: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి
0: and she came close to him.
1: నాథ కృష్ణుడు ఏమన్నాడు?
0: She went on asking, what did Krishna say?
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: Well, he couldn't say anything.
1: సతీ

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gateman to receive me.
1: ಕುನ ಗದ್ದೆದಿಗಿ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜಿಯಚ್ಚೇ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಈ ಸ್ವಾಮಿ ಹಿ ಗಾಟ್ ಡೌನ್ ಫ್ರಮ್ ಇಸ್ ಥ್ರೋನ್ ಅಂಡ್ ಹಿ ಹಗ್ಡ್ ಮೀ.
1: ಮೊನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗ ದಿಗ ಚೂಚಿ ಕೌಟನ್ ಬಿಗುಚುಕೊನಿಯೇ.
0: ಹಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಸ್ಟೇರಿಂಗ್ ಎಟ್ ಮೀ ಫ್ರಮ್ ಟಾಪ್ ಟು ಟೋ.
1: ದೇವಿ ಏ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What am I to say about his compassion?
1: Prema ye tanu tane prema.
0: He is love. He is personified love.
1: Veda kucheluni atukulu tini pitikedu tini bahula bhagyambu no sangu varu kalare.
0: Is there anyone in this world who give you all the plenty and prosperity
1: by
0: taking fistful of wheat and rice?
1: అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హింసెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ది రిచెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు హావ్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: Kani,
0: none who suffer.
1: Vachattu, nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin themselves because they have no faith.
1: Chaala pedda parvatham nunchi kinda padipoyinattuga ayipothunnaru.
0: Because they have no faith, they fall down from the mountain top. They ruin themselves totally.
1: Kani namminatunti varu paataala lokam nunchi kudanu vaikunthaniki teesukoni pothunnadu.
0: Those with full faith, right from the bottom they rise to the very heaven itself.
1: Kanukane nammakam chaala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి ఆంధ్రపల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days.
1: Chala amayakulu
0: palle lavaru. Heaven, the villagers are innocent.
1: Varantakudunu pavitramaina hrudayam kalavaru.
0: They are sacred hearted.
1: Oka drudamainatundi vishwasam kalavaru.
0: They have strong faith.
1: Bharatiya samskruti anetundi inka pallali ende anto into untundali.
0: The culture of Bharat is preserved there in villages.
1: Nijamga varu padinatundi aanandamu enta aanandamu ittidi attideni evaru varninchaleru.
0: Their joy in the state of bliss is beyond all
1: known bhakti
0: measure. That is true devotion.
1: Ee aandralo nunchi vachinatundi okka ee prajala yokka aanandamu andari hrudayalu kodanu kariginchi kadalinchi medirinchipoyinayi.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarakunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagavan brings his discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచంలో ప్రతి పదార్థములకు సత్, చిత్, ఆనందం, రూపం, నామం అని ఐడెంటిటీ ఏర్పడినట్లు వచ్చింది.
1: ఎంటైర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ది యూనివర్స్, వి ఫైండ్ ఫైవ్ కాంపోనెంట్స్: ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: అయితే మొదట సత్, చిత్, ఆనందం అనేటువంటిది సత్య నిత్యమై ఉండేటువంటిది.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో దాట్ విచ్ ఇస్ ఎటర్నలీ ట్రూ, కంప్రైజింగ్ దీస్ త్రీ.
0: రూపనామములను ఆధారం చేసుకుని ఈ యొక్క మిగిలినటువంటి రెండు ఉన్నాయి, రూపము, నామము, వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు.
1: హవెవర్ హి హస్ అలౌడ్ ది ఎంటైర్ యూనివర్స్ టు హ్యాపన్ బేస్డ్ ఆన్ దీస్ టు, ద నేమ్ అండ్ ఫామ్.
0: ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణం చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: వి క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ ద డివినిటీ.
0: మొదటి కదా సత్, చిత్, ఆనందమును విస్మరిస్తున్నాము.
1: వి హావ్ ఫర్గాటన్ ద ఫస్ట్ త్రీ కంపోనెంట్స్, సత్, చిత్, ఆనంద, ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్.
0: ఈ సత్, చిత్, ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు.
1: ద మ్యాన్ కైండ్ హ్యాస్ బీన్ డిలైటింగ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ నేమ్ అండ్ ఫామ్, ఇగ్నోరింగ్ ది ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: రూపనామములు కల్పితమే కానీ ఇవి శాశ్వతమైనటువంటి కావు.
1: The name and form are artificial and temporary.
0: ఇవి సత్యమైనటువంటివి కావు.
1: They are never true for all time.
0: అసత్యము అనిత్యమైనటువంటివి.
1: They represent falsity and that which is
0: moment. అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకుని సత్యనిత్యమైనటువంటి యొక్క మూడు కారణాలను మనం విశ్లేషిస్తూ వచ్చున్నాం.
1: We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal.

పాసు కావలెనంచును పరితపింతృ బూటకములాయే ఈనాటి చదువులన్నీ బూటకము

0: పాఠ్యగ్రంథాలు చదువంగా పాటుపడరు. పాసు కావలనంచును పరితపింతృ బూటకంబుగా మారెను నేటి విద్య, బూటకంబుగా మారెను నేటి విద్య, బూటకంబుగా మారెను నేటి విద్య.
1: Among students today, at least 1 in 100 doesn't strive to go through the textbooks. However, they aspire to get through, secure pass. That's how the modern education has become ridiculous.
0: Vidya dadati vinayam.
1: Education should confer humility.
0: Vidya vinayapradhatri ani dini yokka artham.
1: The meaning is, the education is that which gives humility.
0: Vinayamanna కేవలము శిరోనమ్రత మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మియర్లీ మీన్ ది క్యారెక్టర్ అండ్ ది సబ్మిషన్.
0: అహంకార మమకార రహితమైన భావమే వినయమునకు సరి అయిన అర్థం.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమిలిటీ ఈజ్ ది ఈగోలెస్నెస్ అండ్ డిటాచ్మెంట్.
0: ఇట్టి అహంకార మమకార రహితమైనటువంటి యొక్క భావమును కలిగింపచేసినదే విద్య అని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ ది ట్రూ ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఈగోలెస్ అండ్ డిటాచ్.
0: ప్రతి మానవుడు కూడాను అహంకార మమకార రహితమైనటువంటి భావమును హృదయముతో నింపుకొని జీవిత మార్గమునందు దీనిని నిత్యోపయోగమున అనుభవిస్తూ రావాలి.
1: ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకార మమకార రహితమైనటువంటి యొక్క భావమును కలిగింపచేసినదే విద్య అని విద్యార్థులు గుర్తించాలి.

0: should experience the fruits of egolessness and detachment.
1: Adhyatma vidya vidyanam ani Gita prabodhinchindi.
0: Gita propagates that the spirituality is the true education.
1: Adhyatma vidyane na sarupamu ani Krishnudu prabodhinchadu.
0: Krishna taught that spirituality is his very form.
1: Adhyatmika tattva prabhavamu cheta aneka mandi rishulu tama yokka divyatvanni gurtinchi pavitra margamulo praveshinchi divyamaina adhyatmika tattvanni anubhava reetilo prachara prabodhana salputu vacharu.
0: Because of the effects of the spirituality, the saints and seers in those times led their lives in full realization of the divinity.
1: Bharata desam yokka gaurava maryadalanni kudanu aadhyatmika sampatti painani aadhara padi unnadi.
0: The prestige and the honor of Bharat are based on the spiritual value.
1: Bharata desam yokka satya sampatti aadhyatmikame.
0: The wealth of truth of Bharat is spirituality alone.
1: ఈనాడు భారతదేశమునందు ఆధ్యాత్మికమే క్షీణించిన భారతదేశమే క్షీణించినదనే చెప్పవచ్చు.
0: Today, when spirituality declines, you can say country will put down to ruins.
1: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తికి నైతిక ప్రభావం కూడాను అత్యవసరము.
0: For spiritual value, the morality is important.
1: నైతిక ప్రభావం అనగా సరి అయిన నడత.
0: The effects of morality meant the conduct and character.
1: ఇట్టి నడతను మనము ఈనాడు జీవితములో ఆదర్శముగా నిరూపించవలసినటువంటిది విద్యార్థుల యొక్క బాధ్యత.
0: It is students' responsibility to demonstrate idealism in their behavior and conduct.
1: నీతి మారిన విద్యార్థి శాంతి సుఖమును పొందలేడు.
0: Student who is immoral can never become faithful and be at peace.
1: Kanuka neetiye manava yokka jati ee jati yokka jyotiye aadhyatmika jyoti ane satyanni vidyarthulu gurtinchali.
0: Students should realize this morality is the true light of life and the light of spirituality.
1: Kanukane anadi kalamu nundi Bharata deshamulandu naitika margamunu ఆధ్యాత్మిక దివ్య ప్రభావమును అడుగడుగున కూడాను ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు.
0: It's not for that reason, since ancient times in Bharat, the moral values and spiritual values have been propagated at length.
1: విద్యార్థులారా,
0: students,
1: సాధనమున పనులు సమకూరు ధరలోన
0: అన్నట్టుగా
1: సాధన చేత సాధ్యము కానిది ఒక్కటి కూడాను జగత్తుందు లేదు.
0: Students, there is nothing that is impossible which you cannot accomplish by way of practice.
1: Chinna udaharanam.
0: A small example.
1: Manavuni andari manchitaname oka nippu vantidi.
0: Goodness in man is a sort of fire.
1: Kani andulo bhautika vishayavasana anetunti nimuri kappabadi unnadi.
0: This fire is covered by the ash of worldly pleasure.
1: Deenini సాధన రూపము చేత మనం దానిని ఊపినప్పుడే తిరిగి నిప్పు నిప్పుగా రూపొందుతుంది.
0: This, when you blow it up with the help of practice and blow off the ash, you can
1: ఈ సాధన నబడు ఈ ఊపుడే లేకపోయినా నిప్పు మనకు కనిపించదు.
0: When you don't blow it up the ash through sadhana, you cannot find the fire.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను మంచితనమనేటువంటి ఒక ప్రకాశము దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నది.
0: సో దేర్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కానీ దీనిని భౌతిక సంబంధమైనటువంటి యొక్క విషయ రాగము దీనిని కప్పబడటం చేత దీనిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: యాజ్ ఇట్ ఈస్ కవర్డ్ బై వరల్డ్లీ అటాచ్మెంట్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
1: ఈనాడు ప్రపంచంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ వచ్చింది.
0: Today in the world there's lot of science and technology.
1: కానీ ఈ

0: జ్ఞానముతో పాటు అజ్ఞానం కూడా అమితముగా పెరుగుతూ వస్తున్నది.
1: Along with the advancement of science, there is also increase of ignorance.
0: విజ్ఞానం అనగా వెలుగు.
1: Vijnana, wisdom meant light.
0: వెలుగు ఉన్న చోటు చీకటి ఉండుటకు వీలు లేదు.
1: Where there is light, there cannot be darkness.
0: కనుక విజ్ఞానం ఉన్న స్థానమునందు అజ్ఞానమునకు అవకాశమే ఉండదు.
1: Thus, in the place of wisdom, there is no scope for ignorance.
0: అయితే ఈనాడు చీకటిని మనము ప్రతి క్షణమున, ప్రతి అడుగున, ప్రతి అణువున మనకు గోచరిస్తూ వస్తున్నది.
1: However, we find darkness at every step, in every atom of our life.
0: దీనిని పట్టి విజ్ఞానము ప్రకాశవంతముగా మనకు కనిపించుట లేదు.
1: For that reason, we don't find light in wisdom.
0: నిజముగా విజ్ఞానమనే వెలుగే ఉండి ఉండినా ఈ అజ్ఞానమనే చీకటి దీనిని మనం చూచుటకు వీలే కాదు.
1: In fact, when there is light of wisdom, you cannot find darkness.
0: కనుక ఈనాటి విజ్ఞానమంతయి కూడాను కేవలము అజ్ఞానంతో సమానమే కాని ఇది ప్రజ్ఞాన స్వరూపం కాదని స్పష్టమవుతున్నది.
1: Thus we can infer that all the wealth of knowledge is simply the darkness of ignorance.
0: కనుక చదువు కంటే సంస్కారము, అధికారము కంటే లోక వ్యవహారము, జ్ఞానము అత్యవసరమని ఇందులో స్పష్టమవుతూ వస్తున్నది.
1: Thus it is clear, more than education, the refinement culture is needed. More than position, sacrifice and charity are required.
0: కనుక అధికారముల కంటే లోక జ్ఞానము ప్రతి వ్యక్తికి అత్యవసరం.
1: మోర్ దెన్ పొజిషన్, కామన్ సెన్స్ ఇస్ మోర్ నెససరీ.
0: దీనికి పూర్వము మానవుని యందు మానవతా గుణములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Prior to that, we should develop human values.
0: ఈ మానవతా విలువలు లేకపోవటం చేతనే మానవత్వాన్ని జగత్తునకు గుర్తింపచేయడానికి వీలు కాలేకపోతున్నది.
1: Because of the absence of human values, we could not demonstrate the value of human existence.
0: కనుక మొట్టమొదట మానవుడు మానవతా విలువలను పెంచుకోవాలి.
1: So in the first instance, man should develop human value.
0: ఈ మానవతా విలువలు కేవలం ఆధ్యాత్మిక సంపత్తిపైనే తప్ప అన్య మార్గంలో ఇవిని అభివృద్ధి గాంచుటకు వీలు లేదు.
1: Human values could be developed only through the path of spirituality, but not anything else.
0: విత్తనమును మట్టిలో పెట్టి నీరు పోసినప్పుడే అది మొక్కయై వృక్షమై మహా ప్రభావమైనటువంటి యొక్క వృక్షంగా రూపొందుతుంది.
1: When the seed is sown in the soil and water, it grows into sapling, thereafter gigantic tree.
0: కాని ఆ విత్తనమును తిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడా కూలిపోతుంది.
1: But on the other hand, if you keep that seed in a tin and water it, it decays.
0: అదే విధముగానే మానవతా విలువలు పవిత్రమైన హృదయమునందు మాత్రమే, ఆధ్యాత్మిక హృదయమునందు మాత్రమే ఇది ఆవిర్భవించి అభివృద్ధిగాంచి వికసించి జగత్తును ప్రకటింపచేస్తుంది.
1: Similarly, the human values could be treasured and they will shine in effulgence in a sacred heart and a spiritual heart.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము సంకుచితమై స్వార్థమై కేవలము స్వప్రయోజన నిమిత్తమై ఈ హృదయమును అనుభవిస్తూ వస్తున్నాడు.
1: But today, unfortunately, the human heart is full of narrow feelings, selfishness and self-interest.
0: తాను తన కుటుంబము అనేటువంటి పరిమితి వరకే మాత్రమే తన ప్రేమను ప్రకాశింపచేస్తున్నాడు.
1: He just extends his love to his own self and family.
0: తన యొక్క క్షేమము తన కుటుంబం పైన ఆధారపడి ఉన్నదని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to realize that his welfare is based on his
0: తన కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉన్నదని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: His family depends on society.
0: కనుక తన క్షేమము తన కుటుంబ క్షేమము సమాజం క్షేమంపైన ఆధారపడి ఉన్నదని సత్యాన్ని విద్యార్థులు గుర్తించడం అత్యవసరం.
1: It's most important that the students should know that the personal welfare and the family welfare are based on the society.
0: Kalaka swarthamu sankuchita bhavamu swaprayojanamulaku tyagam chesi samaja kshemamulakai vidyarthulu kankanam kattukovali.
1: Therefore students should determine to sacrifice selfishness, self interest and narrow feelings and work for
0: samajam sukshemamuga undinappude దేశము కూడాను సుక్షేమంగా ఉంటుంటాది.
1: When there is welfare in the society, there will be welfare in the country.
0: కనుక విద్యార్థులు తాను తన కుటుంబము సమాజము ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Students should make an effort to understand this trinity, the individual, the family and society.
0: తక్కువమైనటువంటి ఫలమును మాత్రమే ప్రతి మానవుడు కూడా ఆశిస్తాడు, ఆరగిస్తాడు.
1: మ్యాన్ ఎక్స్పెక్ట్స్ వుడ్ పార్టేక్ ఈట్స్ ఓన్లీ అ రైప్ స్వీట్ ఫ్రూట్.
0: ఎంత మంచి జాతి విత్తనమైనప్పటికీ, ఫలమైనప్పటికీ, అది కాయగా ఉండినప్పుడు దాని రుచి వేరుగా ఉంటుంటాడు.
1: ద సీడ్ మే బి ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ బట్ ఇట్స్ అన్ రైప్ ఫ్రూట్, నోబడీ వుడ్ ఎంజాయ్.
0: రుచి లేనటువంటి ఫలమును ఎవరు కూడా ఆశించరు.
1: Tasteless fruit is not expected by anybody.
0: అదే విధంగానే సమాజం నందు సమాజ మర్యాదలను గుర్తించలేనటువంటి ఒక వ్యక్తిని సమాజమే దూరం చేస్తుంది.
1: Similarly, who would not find the courtesies and character in society would never receive respect and honor.
0: కనుక సమాజం నందు మన జీవితాన్ని సరైన ఆదర్శవంతంగా జీవించవలనన్న విద్యార్థి యందు చక్కని నడత ఉంటుండాలి.
1: Therefore, to lead an ideal life in society,
0: నైతిక ప్రభావం ఇందులో ప్రకటించాలి.
1: Students should express good conduct and behavior.
0: ఆధ్యాత్మిక తత్వం ఇందులో ఆవిర్భవించాలి.
1: They also should generate spiritual feeling.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించాలి.
1: They should lead an ideal life.
0: కానీ ఈనాటి విద్యార్థి యందు ఇట్టి పవిత్రమైన భావములు అడుగుపడినవి.
1: But the modern student doesn't entertain sacred feelings.
0: కేవలము తన యొక్క జీవితం యొక్క గమ్యమును సంకుచితమైన మార్గంలో ప్రవేశింపజేస్తున్నాడు.
1: He enters into a narrow pursuit thinking of his goal.
0: మానవత్వం అంటే ఏమిటో తను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to realize the human value.
0: ఆకార మానవునిగా తాను అనుభవిస్తున్నాడే కాని ఆచార మానవత్వానికి స్వస్తి చెప్పాడు.
1: He just conducts himself a human being in form but not by behavior.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంతటి పదవులు ఏరినప్పటికీ, దానితో పాటు మానవతా విలువలు కూడాను మనం పోషించుకోవాలి.
1: యు మే హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యట్ యు షుడ్ ఫాస్టర్ వాల్యూ.
0: కానీ యవ్వనమునందు మానవుని అందరి రక్తము ఉరుకులు పరుగులు తీస్తుంటాయి.
1: బట్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ యూత్ ద బ్లడ్ బాయిల్స్ అండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
0: కానీ ఈ యవ్వనమునందు మానవుడు మదోన్మత్తుడై ఉంటాడు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ మ్యాన్ ఇస్ will be full of ego and pride.
0: ఎదుటి మనిషిని తాను గరక పోచకంటే హీనంగా చూస్తాడు.
1: He considers just the man in front worse than that of a grass blade.
0: గరకు మించిన వాడు లేడని గర్విస్తాడు.
1: He prides himself that none would excel him.
0: ఈనాటి యువకులకు,
1: for modern youth,
0: అల్లరి చిల్లరి మాటలు పాటలు ఆటలే వీరికి మోజులు దాహములు.
1: They have got deep thirst and entertainment in vain talk and useless talk.
0: కానీ పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావములు ఇతనికి ఏమాత్రము మోజు పోజు ఉండదు.
1: He doesn't like the sacred, novel, divine feelings.
0: ఈనాటి యొక్క పరిస్థితి, విద్యార్థుల యొక్క గతి ఈ స్థితిలో ఉంటున్నది.
1: That is the present position of modern students.
0: ఈ సమయమునందు చదువులు సంధ్యలు ప్రారంభం కాగానే,
1: at this time the moment he commences education,
0: అహంకారము ఆడంబరము,
1: ego and pomp,
0: మోహము
1: attachment,
0: ఇతనిలో ఒక విధమైనటువంటి యొక్క దాహముగా రూపొందుతుంది.
1: This should become a sort of a thirst in him.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పడతాడు.
1: Through that he enters into wrong paths.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుర్భావములు, దుశ్చర్యలు ఇతని శరీరంలో ఆపాద మస్తకం వరకు కూడా విస్తరించిపోతాయి.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ హిస్ బాడీ హీ విల్ హావ్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ కాండక్ట్, బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
0: కనుకనే చదువుల యొక్క అంతరార్థాన్ని ఈ యొక్క యువకుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దేర్ఫోర్ ద మోడర్న్ యూత్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథ పరిచయం వరకే చదువులని భావిస్తున్నాడు.
1: హీ థింక్స్ దట్ ఎడ్యుకేషన్ మెంట్ ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: జీవితం యొక్క పరమావధి అయి ఈ విద్య అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ దట్ ది ఎండ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెక్స్ట్.
0: కేవలము ధనబలము, భుజబలము, బుద్ధిబలము, విద్యాబలమే ప్రధానమని విర్రవీగుతున్నాడు.
1: He prides himself because of the strength of wealth, the strength of power and the strength of people around.
0: ఈ బలములన్నీ కూడా దుర్బలములే.
1: They are certainly weak.
0: నిజమైన బలము ధర్మబలము, దైవ బలమే.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రైచనెస్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
0: ధర్మ బలము. దైవ బలమే లేకుండా సర్వ బలములు కూడాను దుర్బలంగా రూపొందుతాయి.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రైచనెస్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ ది అదర్స్ బికమ్ వీక్.
0: లోకములో ఎంతమంది ధనవంతులు లేరు?
1: In world there are many rich people.
0: లోకములో ఎంతమంది భుజ బలవంతులు లేరు?
1: There are many people of might and strength.
0: లోకములో ఎంతమంది మేధావంతులు లేరు?
1: There are many intellectuals.
0: లోకములో ఎంతమంది పదవిలో ఉండేటువంటి వారు లేరు?
1: There are many people who occupy high positions.
0: కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని అందించుతున్నావా?
1: But do they confer mental peace?
0: లేదు, లేదు.
1: No.
0: ఇవన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి యొక్క కీర్తి స్థానములు మాత్రమే చెందింపజేస్తున్నవి.
1: దే గివ్ యూ ఓన్లీ ద రెప్యుటేషన్ ఫేమ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పార్ట్.
0: శాంతి సుఖములను ఏమాత్రం కూడా అందించటం లేదు.
1: దే డోంట్ కన్ఫర్ పీస్ అండ్ ప్లెజర్.
0: కనుక విద్యార్థులు ఈ సత్యమును గుర్తించి భవిష్యత్తునకు తగినటువంటి రాజబాటను వేసుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ అండ్ లే డౌన్ అహెడ్ ఆఫ్ దెమ్ ద రాయల్ పాత్.
0: ఈ విద్యార్థి అందు
1: ఇన్ ది స్టూడెంట్
0: అష్ట మధములు ఇండి ఉంటుంటాయి.
1: దెర్ ఆర్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రైడ్.
0: అరిషడ్ వర్గములతో కూడి ఉంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ కాంబినేషన్ విత్ సిక్స్ ఫోర్స్ అరిషడ్ వర్గ.
0: త్రిగుణముల లోపల రజోగుణ తమోగుణము వీరిలో ఆవరింపుంటుంటాయి.
1: అమంగ్ ది త్రీ అట్రిబ్యూట్స్ యూ విల్ హ్యావ్ రాజసిక్ అండ్ తామసిక్ క్వాలిటీస్.
0: అష్ట మధములు,
1: ఎయిట్ ఫార్మ్స్
0: అరిషడ్ వర్గములు,
1: అరిషడ్ వర్గ
0: రజో తమో గుణములు,
1: రాజసిక్
0: అన్నీ చేరినప్పుడు 16 కణాలతో కూడినటువంటి వాడు మానవుడిగా రూపొందుతాడు.
1: When all of them mix, he will have 16 traits and calls himself man.
0: దీనినే షోడశ కళా పరిపూర్ణుడు అన్నారు.
1: So he is also called షోడశ కళా ప్రపూర్ణ.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని.
1: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision.
0: చంద్ర మనసులకు బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: The relationship of an object and image exists between the moon and
0: the mind. మానవుని మనసులందు ఈ షోడశ కళలు పరిపూర్ణంగా ఉంటున్నాయి.
1: In human mind all these 16 qualities are there.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క 16 కళలు కూడాను ఏనాడు మానవుడు త్యజించినో ఆనాడే పరిపూర్ణ మానవుడిగా రూపొందుతాడు.
1: When he sacrifices all these 16 traits in his mind, he would become a full man.
0: కామ క్రోధ లోభ మోహముల మాత్సర్యమైనటువంటి అరిషడ్ వర్గములను కొంతవరకును అదుపులో ఉంచుకోవాలి.
1: He should have full control over అరిషడ్ వర్గ like the lust, greed, anger and so on.
0: వీటిని త్యజించుటకు సాధ్యము కాదు.
1: It's not possible to sacrifice them.
0: కానీ వీటిని అదుపులో ఉంచుటకు మాత్రమే మనం ప్రయత్నించాలి.
1: But we should make an effort to bring them under control.
0: ఇంకా ధన బలము అనగా ఇదొక మదము.
1: The next one is that of wealth, a sort of a pride.
0: Kula madamu.
1: Community.
0: Yavana madamu.
1: Youth.
0: Saundarya madamu.
1: Beauty.
0: Rajya madamu.
1: Kingdom.
0: Vidya madamu.
1: Education.
0: Satya madamu. Tapat madamu.
1: The truth and penance.
0: Ee ashta madamulu cheta manavudu aavarinchi untunnadu.
1: Man is covered by these eight forms of ego.
0: Ivanni kudunu kevalamu chanakalamulo kadiripoyetuntivi kaani sthiramainatuntivi kaadu.
1: All of them last for a moment, but they are not permanent.
0: Ivanni passing clouds.
1: They are passing clouds.
0: Ilanti anityamainanti madamulapaina manavudu tanu yokka jeevithamulo aashrayimpa chesukoni tadwara shashvatamaina satyamaina nityamaina divyamaina manavatvanni కేవలము వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బికాస్ ఈజ్ ఎంగ్రాస్డ్ బై దిస్ ఎఫిమరల్ ట్రాన్షియంట్ దీస్ కళాస్ ఆర్ 16 ట్రేడ్స్ హస్ ఫర్గాటన్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు ముఖ్యముగా గుర్తించవలసినటువంటిది మన యందు ఆవరించినటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతలను కొంతవరకును దూరము గావించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి.
1: So what present day students should do is that they should make an effort to get away from bad qualities, bad feelings and bad thoughts.
0: ఇవన్నీ మానవులకు ప్రధానమైన శత్రువులే కాని మిత్రులు కారు.
1: They are enemies to humanity but not friends.
0: మన మిత్రులు సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలే.
1: Our true friends are good feelings, good behavior, good thoughts.
0: విద్యార్థులారా,
1: students,
0: అనాది కాలము నుండి భారతదేశములో ఆధ్యాత్మిక తత్వ ప్రభావము అన్ని దేశములకు కూడాను ప్రచార ప్రబోధనం చేయటం చేతనే లోకక్షేమమును కోరుతూ లోక సమస్త సుఖినోభవంతు అన్నదే భారతీయుల యొక్క సాంప్రదాయమై ఉన్నది.
1: స్టూడెంట్స్, సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ There has been the propagation of the welfare of the society, praying for the well-being of the entire world, by and large.
0: ప్రపంచమంతటిలో భారతదేశం యొక్క కీర్తిని కొనియాడుతూ వచ్చాయి.
1: The entire world has started extolling the reputation of
0: this country. భారతదేశమునందున్నటువంటి శాంతి భద్రతలు మరి ఏ దేశమునందు కూడాను కానరావటం లేదు.
1: In no other country there is this sense of peace and security such as the one that we find in Bharat.
0: అన్ని దేశములకు కూడాను ఇది ఆధ్యాత్మిక దేశమనేటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందినటువంటిది.
1: Among all countries, Bharat stands at a high level in spirituality.
0: భారతదేశం అంటే అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానము చేరినటువంటిది.
1: Bharat is in the position of a teacher to rest of the nations.
0: అతి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: such sacred Bharat culture is forgotten today.
0: కేవలము పరదేశీయ యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ,
1: ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్,
0: తన స్వశక్తిని స్వసంస్కృతిని విస్మరించటము, ఇది విద్యార్థి యొక్క వివేకము కాదు, అవివేకమే.
1: ఫర్గెటింగ్ వన్స్ ఓన్ కల్చర్, ఫర్గెటింగ్ వన్స్ ఓన్ పవర్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఏ దేశమైనప్పటికీ ఆ దేశం యొక్క సాంప్రదాయాన్ని, ఆ దేశం యొక్క సంస్కృతిని వారు అనుసరించినప్పుడే వారికి సుక్షేమం చేకూరుతుంది.
1: Whatever may be the country, you should follow your own tradition and culture, then only you will be prosperous.
0: కేవలము తన కాళ్లపైన తాను జీవించడానికి తగిన కృషి చేర్పడం లేదు.
1: You are not making effort to stand on your own legs.
0: కనుక పరాధీనము కాకూడదు విద్యార్థులు.
1: Students should never be dependent on others.
0: పరతత్వాన్ని మాత్రమే ఆశ్రయించాలి కాని,
1: you can follow other nature.
0: ఐహికమైనటువంటి జీవితంలో పరులకు స్వాధీనం కాకూడదు.
1: From in the world you should never depend on others.
0: అది ఏ నిజమైనటువంటి స్వేచ్ఛ?
1: That is true swechha or freedom.
0: Swechha anaga emiti?
1: What is meant by swechha?
0: Atmagnaname swechha.
1: The atmic knowledge is swechha.
0: Atmanigrahame swechha.
1: The control of atma is swechha.
0: Atmanandame swechha.
1: The bliss of atma is swechha.
0: Atmabhavame swechha.
1: The feeling of atma is swechha.
0: Swa ichcha is swechha.
1: Swa plus ichcha is swechha.
0: Kanuka ishtanusaram pravartinchatamu,
1: conducting according to the whims and fancies,
0: indriya anandamulakai jeevitanni ankitam cheyatamu,
1: dedicating life for sensual pleasure,
0: kevala chanakalikamainatunti oka sukamulakai manamu jeevitanni ankitam cheyatamu,
1: spending the time for momentary happiness,
0: idi kaadu swechha.
1: That is not freedom.
0: Swechha anaga,
1: swechha means
0: mana conscience ku truptiga manam nadchukovali.
1: We should conduct ourselves to satisfy our conscience.
0: Pradhuna Dr. Venkatraman ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని కేవలము తన స్వాధీనము ఉంచుకునక సర్వశక్తులు కూడా ప్రజలకే అందించాడు అని ప్రబోధించాడు.
1: దిస్ మార్నింగ్ డాక్టర్ వెంకట్రామన్ స్పోక్ దాట్ హ్యావింగ్ క్రియేటెడ్ ఇట్ హీ హాస్ నాట్ కెప్ట్ టు హిమ్సెల్ఫ్ బట్ హీ గేవ్ దట్ పవర్ టు మ్యాన్ కైండ్. దట్స్ వాట్ హీ సెడ్ దిస్ మార్నింగ్.
0: నిజమే, సృష్టికర్త భగవంతుడే.
1: ఇట్స్ ట్రూ, the creator is God.
0: సమస్తమును సృష్టించాడు.
1: He created everything.
0: కానీ సృష్టించినటువంటి ఈ భగవంతుడు దీని యొక్క బాధ్యతను తన హస్తంలో ఉంచుకోలేదు.
1: But he has not kept up all the powers of his own creation in his hands.
0: సమస్త శక్తులు కూడాను ప్రజలకే అందించాడు.
1: He gave all faculties to humanity.
0: అయితే ఈ ప్రజలకు అందించినటువంటి ఈ శక్తుల లోపల ఒక కండిషన్ మాత్రం పెట్టాడు.
1: బట్ హౌఎవర్ హీ లేడ్ డౌన్ ఏ కండిషన్ వైల్ గివింగ్ దీస్ కెపాసిటీస్ టు హ్యుమానిటీ.
0: మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు.
1: యు కెన్ కండక్ట్ యాజ్ యు లైక్.
0: ఈ సృష్టి యొక్క పదార్థములను మీ ఇష్టానుసారం వినియోగించుకోవచ్చు.
1: యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద వరల్డ్.
0: దీనిలో ఎవరి అభ్యంతరము లేదు.
1: నో వన్ వుడ్ అబ్జెక్ట్ యు.
0: భగవంతుడు కూడా దీనికి ఎట్టి అభ్యంతరము చెప్పాడు.
1: గాడ్ ఆల్సో విల్ నెవర్ అబ్జెక్ట్.
0: కానీ కర్మకు తగిన ఫలితము మాత్రం అనుభవించక తప్పదు అన్నాడు.
1: బట్ హీ సెడ్ యు హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: దీనిని మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ.
0: ఎట్టనగా
1: హౌ?
0: ప్రొద్దున ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు.
1: దిస్ మార్నింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ వాజ్ గివెన్.
0: గాలి వీస్తుండాలి.
1: ద విండ్ బ్లోస్.
0: వర్షము కురుస్తుండాలి.
1: దేర్ ఇస్ రెయిన్.
0: ద్వాపర యుగమునందు
1: ఇన్ ద్వాపర
0: బ్రహ్మ అఖండ వర్షాన్ని కురిపించాడు.
1: ఇన్ ద్వాపర ఏజ్ బ్రహ్మ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డౌన్ పోర్.
0: ప్రజలందరూ కూడా భగవంతుని కృష్ణుని ప్రార్థించారు.
1: ఆల్ పీపుల్ ప్రేడ్ గాడ్.
0: స్వామి, ఈ కుంభవర్షములకు మేము తాళలేకుంటున్నాము. మా పశువులు మా జీవితం లేకుండా అనేక విధమైన నష్టానికి గురి అవుతున్నాయి.
1: దే ప్రేడ్ స్వామి, వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ హెవీ రెయిన్. వీఆర్ సస్టైనింగ్
0: వర్షము నిలపమని ప్రార్థించారు.
1: please withhold the rain, they prayed thus.
0: ఇది నా చేత కాదు.
1: That is not possible to
0: అది జరగవలసినది జరగవలసినది.
1: What is that is destined to happen must happen.
0: కానీ దాని నుండి రక్షించేటువంటి బాధ్యత మాత్రము నాకున్నది.
1: However, I can protect you. That's my responsibility.
0: ఇది లా ఆఫ్ నేచర్.
1: It's law of nature.
0: దీని యొక్క సహజమతి ఇది జరుగుతూనే పోవాలి.
1: The natural quality should go ahead.
0: అయితే మీ భక్తి ప్రపత్తుల చేత నేను కావాల్సింటే కొండనెత్తి మిమ్మల్ని రక్షిస్తాను, వర్షం మాత్రం ఆపడానికి వీలు కాదన్నాడు.
1: బట్ విత్ యువర్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఐ వుడ్ లిఫ్ట్ అప్ దిస్ మౌంటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ ఐ వుడ్ నెవర్ విత్ హోల్డ్ ద రెయిన్.
0: కనుకనే గాలికి దీపంలో ఆర్పేసినటువంటి శక్తినిచ్చాడు.
1: ది కెపాసిటీ టు పుట్ ఆఫ్ ద ఫైర్ ఈస్ గివెన్ టు ద లైట్.
0: దీపమునకు ప్రకాశాన్ని అందించే శక్తినిచ్చాడు.
1: ద లైట్ హాస్ గాట్ ది కెపాసిటీ ఆఫ్
0: ఇవి రెండు కూడా భగవంతుని యొక్క శక్తిలే.
1: బోత్ ఆర్ ది పవర్స్ ఆఫ్ గాడ్.
0: అయితే గాలి దీపమును ఆర్చకుండా చేయమని చెప్పని చెప్పటము ఇది ఎంత అవివేకము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు టెల్ ఎయిర్ దట్ యు షుడ్ నాట్ బ్లో ఆఫ్ ద లైట్?
0: ఆర్పేటువంటి శక్తి గాలికి ఉంది.
1: దట్ పుట్టింగ్ ఆఫ్ ద లైట్
0: వెలిగేటువంటి శక్తి దీపమునకు ఉంది.
1: That capacity to give spread the light is
0: gone. ఆ దీపము ఆరకుండా నీవు చిమ్నీని పెట్టుకోవటము నీ పురుష ప్రయత్నం.
1: Human effort lies in putting up the chimney around the lamp.
0: ఇలాంటి ఉపమానముల చేత నీ యొక్క ఆదర్శాన్ని నీవు చూపించాలి, కానీ భగవత్ సృష్టికే విరుద్ధంగా పోవడం అనేటువంటిది ఇది ఏనాటికి వీలు కాదు.
1: Through these examples you can find idealism, but you should never question God's creation.
0: కనుక సృష్టించినటువంటి ప్రతి పదార్థము కూడాను మానవుడు స్వేచ్ఛగా అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎంజాయ్ ఫ్రీలీ దట్ విచ్ ఇస్ క్రియేటెడ్.
0: కానీ ఇందులో ఏది అనుభవించదగినది ఏది అనుభవించదగనిది అనేటువంటి విచక్షణ జ్ఞానము నీవు అనుభవించాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ హ్యావ్ డిస్క్రిమినేషన్ వాట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ యూ షుడ్ నాట్.
0: భగవంతుడు సర్వమును అందించాడు కదా అని ఇష్టానుసారం మనము అనుభవించరాదు.
1: బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ యూ కెనాట్ హ్యావ్ ఎ లిమిట్ లెస్.
0: కారణం ఏమిటి? దానికి ప్రతిఫలము వెనుక ఉంటుండాలి.
1: బికాస్ యూ హ్యావ్ టు ఫేస్ ది రియాక్షన్.
0: ఆ ప్రతిఫలమును తీవ్ర అనుభవించక తప్పదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఆ అనుభవించవచ్చును అనేటువంటి దీంట్లో నీవు సిద్ధమై ఉంటే తప్పక నీవు ఆచరించు.
1: ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ గో అహెడ్.
0: కానీ ఆచరించే సమయంలో మాత్రము ఆనందంగా ఆచరిస్తున్నావు, అనుభవించే సమయంలో మాత్రము విచారంతో అనుభవిస్తున్నావు. ఇదే నీ యొక్క బలహీనత.
1: వీ యాక్ట్ హ్యాపీలీ బట్ while experiencing the consequences we suffer.
0: ఇది ప్రకృతి అనేటువంటిది కేవలం ఒక అద్దం వంటిది.
1: నేచర్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ మిర్రర్.
0: ఈ ప్రకృతిలో నీవు ఏ కర్మలు ఆచరిస్తావో ఆ కర్మల యొక్క ప్రతిబింబము అందులో ప్రతిబింబిస్తూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ యూ అండర్ టేక్ ఇన్ సొసైటీ యూ విల్ ఫైండ్ రిఫ్లెక్షన్స్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
0: ముందు నీవు పోయి నిల్చుకుని ఒక నమస్కారం చేయి ఆ ప్రతిబింబానికి.
1: యూ స్టాండ్ బిఫోర్ ద మిర్రర్ అండ్ పే రెస్పెక్ట్ నమస్కార.
0: ఆ ప్రతిబింబం కూడాను ఈ నమస్కారం నీకు వెనుక వందిస్తుండాలి.
1: దట్ ఇమేజ్ రిఫ్లెక్షన్ ఆల్సో విల్ గివ్ యూ బ్యాక్ ద సేమ్ రెస్పెక్ట్.
0: ఆ ప్రతిబింబం ముందు నీవు పోయి ఆ ప్రతిబింబాన్ని నీవు దండించు.
1: ఇఫ్ యూ వాంట్ టు హిట్ దట్ ఇమేజ్
0: ఆ ప్రతిబింబం కూడా నిన్ను దండిస్తుండాలి.
1: దట్ విల్ ఆల్సో విల్ హిట్ యూ.
0: దీనిని పురస్కరించుకుని ఈ వేదాంతం నందు యద్ భావం తద్భవతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ వేదాంత యద్ భావం తద్భవతి.
0: కనుక ఈ ప్రకృతి యందు మనం ఎట్టి కర్మలు ఆచరిస్తున్నామో అట్టి కర్మ ఫలమును అనుభవించక తప్పదు. నేడు కాకపోతే ఇంకా 10 సంవత్సరములకైనా అనుభవించక తప్పదు.
1: Does in nature we cannot escape the consequences of our actions either today or after 10 years.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మానవుడైనటువంటి మనము,
1: వీ హ్యూమన్ బీయింగ్,
0: ఆచరించదగినటువంటివి ఏమిటి, ఆచరించదగినటువంటివి ఏమిటి అనేటువంటి విషయాన్ని విజ్ఞానంతో విచారించాలి.
1: We should inquire with this discrimination what are good actions to be undertaken, what are not.
0: ఏది మంచిది అని నీకు తోచిందో దాన్ని నీవు చేయడానికి పోనుకు.
1: You should be ready to do that what you feel good.
0: తప్పని తెలిసి కూడా నువ్వు దాన్ని నీవు చేస్తివా, ఈ దీని ఫలితం ఏనాటికైనా తప్పింది కాదు.
1: Having known it's a mistake, you cannot escape from its results.
0: కనుకనే ప్రపంచంలోని సృష్టినంతయి కూడాను భగవంతుడు సృష్టించి ప్రజలపైన దాన్ని విసర్జించాడు.
1: Thus God created the whole creation and gave it to humanity.
0: కనుక దీనిని చక్కగా వినియోగించుకునేటువంటి బాధ్యత ప్రజలపైన ఉన్నది కానీ ప్రభు పైన లేదు.
1: It is the responsibility of the people to make proper use of the creation but not
0: దానిని సద్వినియోగం గావించుకొని.
1: We should make proper use.
0: సరైన రీతిలో నీవు ఆనందించినా
1: we should enjoy equally.
0: నీవే సుఖిత్తు.
1: Then you will be happy.
0: దానిని దుర్వినియోగం గావించుకొని
1: if you misuse it,
0: దుష్ట మార్గంలో అనుభవించిన
1: if you enjoy in
0: the wrong way, ఆ దుఃఖమును కూడా నీవే అనుభవిస్తావు.
1: You have to suffer.
0: కనుక మనము విద్యలో గుర్తించవలసినటువంటి వివేకం ఇదియే.
1: దిస్ ఇస్ ద డిస్క్రిమినేషన్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ఎడ్యుకేషన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై విద్య?
0: జ్ఞానము అని అర్థం.
1: విజ్డమ్ ఇస్ ద మీనింగ్.
0: అనగా ఎట్టి జ్ఞానము?
1: వాట్ ఫార్మ్ ఆఫ్
0: భౌతిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్?
0: లేక అంతర్భావమా లేక బహిర్భావమా?
1: ఇస్ ఇట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్?
0: బహిర్భావమునకు ఒక అర్థము, అంతర్భావమునకు మరొక అర్థం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ మీనింగ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అనదర్ ఫ్రమ్ ది ఇంటర్నల్.
0: కానీ విద్యార్థి రెండింటిని కూడా చక్కగా విచారించాలి.
1: బట్ స్టూడెంట్స్ షుడ్ ఫైండ్ అవుట్ బోత్ ఆఫ్ దెమ్ క్లియర్లీ.
0: రెండింటిని విచారించిన తర్వాత రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఆచరించటకు కొనుక్కోవాలి.
1: హావింగ్ నోన్ బోత్, వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది టూ.
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము సర్వత్రా ఉంటుండాలి.
1: ది డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: కేవలం ఈ దివ్యత్వం మానవత్వంకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: దిస్ డివినిటీ ఇస్ నాట్ కండిషన్ టు హ్యుమానిటీ అలోన్.
0: ఇది సర్వ జీవులకు సమన్వయమైనటువంటిది.
1: దిస్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినప్పుడు, నీవు ఎట్టి ఫీలింగ్ నీవు అనుభవిస్తావో, నీవు ఇతరులకు అలాంటి బాధ ఇచ్చినప్పుడు వారు కూడా నువ్వు అట్టి ఫీలింగ్ లో ఉంటుంటారు.
1: ద ఫీలింగ్ అండ్ ద సఫరింగ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హర్ట్, సిమిలర్ సఫరింగ్ యూ విల్ బి కాజింగ్ టు అదర్స్ వెన్ యూ హర్ట్.
0: నిన్ను ఏ విధంగా గౌరవించదని నీవు ఆశిస్తున్నావో, నీవు మొట్టమొదటి ఇతరులు ఆ విధంగా గౌరవించు.
1: ది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ యూ షుడ్ ఆల్సో షో సిమిలర్ రెస్పెక్ట్ టు అదర్స్.
0: కానీ నీవు మాత్రం ఇతరులకు ఆ గౌరవాన్ని అందించక, ఇతరుల నుంచి నీవు గౌరవాన్ని అందుకోవాలనుకుంటే ఇది కేవలము అసాధ్యం.
1: యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బట్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, ఈ మూడు కూడా జగత్తులకు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: ఫర్ దిస్ వరల్డ్ దిస్ ఇస్ మెయిన్ ప్రిన్సిపల్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిజాల్వ్.
0: కనుకనే మనం చేసేటువంటి పనులు ఎందు కాని, చూచేటువంటి దృష్టి ఎందు కాని, పలికేటువంటి పలుకులు ఎందు కాని, సరి అయినటువంటి యొక్క పలుకులను, సరి అయినటువంటి యొక్క దృష్టిని, సరి అయినటువంటి యొక్క హృదయాన్ని మనము పోషించుకోవాలి.
1: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ ఆల్ అవర్ యాక్షన్స్ అండ్ ద వర్డ్స్ దట్ వీ యుటర్.
0: కనుక మొట్టమొదట ప్రతి మానవుడు కూడాను వినయ విధేయతనేటువంటిది చాలా భూషణములు.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దీస్ టూ ఆర్నమెంట్స్,
0: విద్య, భూషణములు, వినయమే.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ ఇంపార్టెంట్ ఎడ్యుకేటెడ్ వన్.
0: వినయం అంటే కేవలం శిరస్సు ఉంచి కేవలం ఒక విధమైన నటన చేయటం మాత్రమే కాదు.
1: హ్యూమిలిటీ డస్ నాట్ మీన్ బెండింగ్ వన్స్ ఓన్ హెడ్ అండ్ యాక్టింగ్.
0: ఎప్పుడు మనకు వినయమును కోల్పోతున్నాం?
1: వెన్ డు వీ లూజ్ హ్యూమిలిటీ?
0: అహంకార సమయంలో వినయాన్ని కోల్పోతున్నాం.
1: At the time of ego, we lose humility.
0: అభిమానం, అహంకార సమయంలో మనం వినయాన్ని కోల్పోతున్నాం.
1: Because of attachment, we lose ego.
0: అసంతృప్తి సమయంలో మనం వినయాన్ని కోల్పోతున్నాం.
1: At the time of dissatisfaction, we lose humility.
0: కనుక ఇలాంటివి మనకు సంభవించినప్పటికీ వినయాన్ని మాత్రం మనం కోల్పోకూడదు.
1: Though such things happen, we should never lose humility.
0: ఇది హృదయ స్థానం నుండి వచ్చినటువంటి ఒక్కదే ఈ వినయం.
1: Humility originates from heart.
0: అహంకారము మనం బయట తెచ్చుకుని అనుభవించేటువంటిది అహంకారం.
1: ఇగో ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ బ్రాట్ ఇన్.
0: అందులో విద్యా అహంకారం అనేటువంటిది ఇది కేవలం సహజంగా ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ద ప్రైడ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ న్యాచురల్.
0: ఇది మనం కొని తెచ్చుకునేటువంటి అహంకారమే.
1: దిస్ కైండ్ ఆఫ్ ఇగో వీ జస్ట్ పర్చేజ్.
0: ఇది కేవలము మన హృదయపూర్వకంగా మనల్ని మనము కేవలం కించిత్ పరుచుకునేటువంటి యొక్క అహంకారమే ఇది.
1: హోల్ హార్టెడ్లీ వీ హ్యూమిలియేట్ అవర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
0: ఆ యవ్వన వయస్సునందు,
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్,
0: ఈ విధమైనటువంటి యొక్క యవ్వన భావము
1: ఆవిర్భవించి
0: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: ద ఫీలింగ్స్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ మేక్ యూ ఫర్గెట్ ది హ్యూమన్ లైఫ్.
0: యవ్వనము అనేటువంటిది మధ్యలో ప్రవేశించి మధ్యలోనే పోయేటువంటిది.
1: స్టూడెంట్స్, ది స్టేజ్ ఆఫ్ యూత్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ డిసపియర్స్.
0: అప్పటికప్పటికి వచ్చి అప్పటికప్పటికి పోతుంది.
1: ఇట్ కమ్స్ ఇన్స్టంటేనియస్లీ అండ్ గోస్.
0: పుట్టుకతో మనతో వచ్చినటువంటిది కాదు ఇది.
1: ఇట్ హాజంట్ కమ్ ఫ్రమ్ బర్త్.
0: మానవుని యవ్వనం పోయినంత శీఘ్రంగా మరి ఏ పదార్థం కూడా శీఘ్రంగా పోదు.
1: నో అదర్ మెటీరియల్ రన్స్ ఫాస్టర్ దాన్ ది యూత్ ఆఫ్ మ్యాన్.
0: ఇది కేవలం ఒక మించుమించినట్టుగా వస్తుంది.
1: ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ లైట్నింగ్.
0: ఆ సమయం లోపల చాలా ప్రకాశాన్ని అందిస్తుంది.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ అట్ దట్ మోమెంట్.
0: మరుక్షణమునంది గాఢమైన చీకటిని కూడా అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ బి ఫాలోడ్ బై డార్క్నెస్, ఇంటెన్స్ డార్క్నెస్.
0: కనుక ఈ యవ్వనం నుండి మనం అతి జాగ్రత్తను వహించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ వీఆర్ ఇన్ యూత్.
0: కనుకనే శంకర్ల వారు కూడాను జన్మ దుఃఖం, జయా దుఃఖం, వ్యాయా దుఃఖం, పునః పునః.
1: Therefore, Shankara said, the birth gives you misery.
0: Tasmat jagrata jagrata jagrata.
1: Old age gives you misery. Sickness gives you misery. Therefore, you should be careful.
0: Ivanni kudunu madhyalo chernatuntive kani manato vachinatuntivi kadu.
1: All of them appear in between in the course of our life. They haven't come from birth.
0: Puttakamunapu kodike evaru thalli evaru.
1: Prior to birth, who is the father? Who is the mother?
0: Pendiki mundu bharya evaru bharta evaru.
1: Prior to the marriage, who is the husband? Who is the wife?
0: Madhyalo kalisinatuntive kani మన జీవితంతో వచ్చినటువంటివి కాదు.
1: వీ మీట్ జస్ట్ ఇన్ బిట్వీన్, వీ డోంట్ గెట్ ఇట్ ఫ్రమ్ బర్త్.
0: కనుకనే మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్త పరచుకుంటూ వచ్చారు.
1: Therefore the father, mother, the children and the family, the money, they are just nothing. Therefore you should be careful.
0: ఏ మానవుడు జన్మతోనే తన ధనకనక వస్తువు అనాదులు తీసుకుని రాడు.
1: నో మ్యాన్ బ్రింగ్స్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అలాంగ్ విత్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: మధ్యలోనేటువంటి మధ్యలోనే కూలిపోతాయి.
1: దోస్ దట్ కమ్ ఇన్ బిట్వీన్ ఆర్ షూటెడ్
0: మధ్యలోనే రాలిపోతాయి.
1: దే జస్ట్ ఫాల్ డౌన్ ఇన్
0: మధ్యలోనే కారిపోతాయి.
1: దే గెట్ బర్న్ట్ ఇన్ ద మిడిల్
0: మధ్యలోనే ఊడిపోతాయి.
1: దే ఆల్సో ఫాల్ డౌన్ ఇన్ ద మిడిల్
0: ఒక్కటైనా శాశ్వతమైనటువంటిది లేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్
0: కానీ ఒక్కటి మాత్రమే శాశ్వతము.
1: బట్ వన్ థింగ్ ఇస్ పర్మనెంట్
0: అదే దివ్యత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: అది వచ్చేది కాదు పోయేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ గో.
0: నిరంతరము ఉండేటువంటిది.
1: ఇట్ లాస్ట్ లాంగ్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటిది చక్కగా మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ లైఫ్ క్లియర్లీ.
0: ఉన్న కొంతకాలమునందైనా కూడాను మనం శాశ్వత కీర్తిని సంపాదించాలి. సో
1: లాంగ్ వీ లివ్ హియర్, వీ షుడ్ ఎర్న్ పర్మనెంట్ రెప్యుటేషన్.
0: విద్యార్థి చెప్పాడు కాలము చాలా కదిలిపోయేటువంటిది.
1: స్టూడెంట్ సెడ్ ద టైమ్ పాసెస్ ఆన్.
0: ఇది కేవలము స్థిరమైనది కాదు.
1: ఇట్స్ నాట్ స్టేబుల్.
0: కానీ కాలం కాలస్వరూపకంగానే ఉంటుండాలి.
1: ద టైమ్ ఎగ్జిస్ట్.
0: కానీ మానవుని యొక్క జీవిత కాలము చాలా క్షణభంగురంగా ఉంటుంటాది.
1: బట్ ది టైమ్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
0: ఏ కాలములో ఏ స్థానములో ఏ భావములో ఏ విధమైన స్థితిలో ఎప్పుడు ఏ విధంగా మారుతుందో,
1: ఇన్ వాట్ టైమ్ ఇన్ వాట్ పొజిషన్ వేర్ ఇట్ చేంజెస్, నో వన్ కెన్ సే.
0: రేపు రేపు అనేటువంటి పదములకు ఏమాత్రము బలమే లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ వెన్ వీ సే టుమారో అండ్ టుమారో.
0: కానీ రేపు అనేటువంటి దానికి బలం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది స్ట్రెంగ్త్ వెన్ వీ సే టుమారో.
0: కనుకనే ఫ్యూచర్ అనేటువంటిది నాట్ ష్యూర్.
1: సో ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: Past is past.
0: కదిలిపోయినది కదిలిపోయినది. తిరిగి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అది మనకు తిరిగి రాదు.
1: దట్ విచ్ ఇస్ గాన్ పాస్ట్ యూ కెన్ నెవర్ రికవర్ ఈవెన్ స్పెండింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: కనుక ప్రజెంట్ ఇదే మనకు ప్రజెంట్.
1: Therefore the present exists.
0: ఈ ప్రజెంట్ కూడాను ఆర్డినరీ ప్రజెంట్ కాదు. ఇది
1: దిస్ ప్రజెంట్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: ఇది ఆమ్ని ప్రజెంట్.
1: ద ప్రజెంట్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: పాస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు ప్రెజెంట్ లో ఉంటుండాలి.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
0: ఫ్యూచర్. రిజల్ట్ ప్రెజెంట్ లోనే ఉంటుండాలి.
1: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
0: పూర్వం మనం ఏమి తిన్నామో అది ఇప్పుడు మనం శక్తిని అందిస్తుండాలి.
1: వాట్ ఎవర్ వీ హావ్ కన్స్యూమ్డ్ ఇన్ ది పాస్ట్,
0: ఇప్పుడు మనం ఏమి తింటామో తిరిగి రేపటి దినకు అదే శక్తిని అందిస్తుంది.
1: వాట్ వీ ఈట్ టుడే విల్ గివ్ ఎనర్జీ టుమారో.
0: కాబట్టి రేపు శక్తికి,
1: సో ఫర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ టుమారో,
0: నేటి శక్తికి,
1: ఫర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ టుడే,
0: నిన్నటి శక్తికి,
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ యెస్టర్డే,
0: మూడింటికి నీ ప్రజెంటే మూల కారణం.
1: ద ప్రజెంట్ ఈస్ ది బేసిస్.
0: నిన్నటి విత్తనమే ఈనాడు మొక్క.
1: యెస్టర్డే సీడ్ ఈస్ టుడే సాప్లింగ్.
0: ఈనాడు మొక్కనే రేపు వృక్షము.
1: టుడే సాప్లింగ్ ఇస్ ఎ ట్రీ టుమారో.
0: కాబట్టి రేపు వృక్షమునకును నిన్నటి విత్తనమునకును ఈనాటి మొక్కనే కారణము.
1: దేర్ఫోర్ ఫర్ ది టుమారోస్ జైజాంటిక్ ట్రీ అండ్ యెస్టర్డే సీడ్ టుడే ఇస్ ది బేసిస్.
0: కనుక భవిష్యత్తును మీరు ఏమాత్రం కూడా యోచన చేయకండి.
1: దేర్ఫోర్ డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: పాస్ట్ ను కూడా మీరు ఏమాత్రమో తిరిగి మరణం చేయకండి.
1: డో నాట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రజెంట్ ను మాత్రమే సద్వినియోగపరచుకోండి.
1: మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజెంట్.
0: అప్పుడే జీవితము ఆనందమయంగా ఉంటుంటాడు.
1: దెన్ ఓన్లీ ది లైఫ్ వుడ్ బి ఫుల్ ఆఫ్.
0: ఈనాటి మానవుడు సమస్త దుఃఖములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది మోడర్న్ మ్యాన్?
0: ప్రజెంట్ ను వదిలిపెట్టి
1: హీ ఫర్గెట్స్ ద ప్రజెంట్.
0: ఫ్యూచర్ ను చింతిస్తూ
1: హీ థింక్స్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: పాస్ట్ ను విచారిస్తూ
1: హీ బాదర్స్ అబౌట్ ద
0: పాస్ట్. కాలమును వ్యర్థం చేయటం వల్లే మానవుడు దుఃఖానికి గురి అవుతున్నాడు.
1: హీ వేస్ట్ ది టైమ్, దేర్ఫోర్ హీ సఫర్స్ గ్రీఫ్స్.
0: ఎందుకు మనం నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, తిరిగి వెనక్కి ఎందుకు చూడాలి మనం?
1: యాజ్ యూ వాక్ యూ హర్ సీన్ ద రోడ్, వై షుడ్ యూ లుక్ బిహైండ్?
0: నీవు ముందుకు గతి నీకు ఏది తెలియదు.
1: యూ డు నాట్ నో వాట్ ఈస్
0: కాల గర్భములో మునిగిపోయి ఉన్నది భవిష్యత్తు.
1: The future lies in the womb of time.
0: అది నీకు ఏమీ తెలియదు.
1: You do not know.
0: తెలియదని నీవెందుకు దీన్ని విచారించాలి?
1: Why should you worry about that? You don't know.
0: దానికి నీవెందుకు విచారించాలి?
1: Why should you worry about the past?
0: జరిగేదాన్ని నీవు ఆనందంగా అనుభవించు.
1: You enjoy happily the present.
0: కనుక ప్రజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: Therefore present is very important.
0: Be happy.
1: Be happy.
0: ఈ హ్యాపీని యూనియన్ విత్ గాడ్, అదే నిన్ను ఆనందమైనటువంటి భగవంతునిలో చేరుస్తుంది.
1: దిస్ ఇస్ త్రూ హ్యాపీనెస్, యూనియన్ విత్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు భవిష్యత్తులో దీర్ఘ ప్రయాణం జరపవలసినటువంటి వారు.
1: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్.
0: ఈ సమాజం అనేటువంటి ఒక ట్రైన్ లోపల అనేక మంది ప్యాసింజర్స్ ప్రయాణమైపోతున్నారు.
1: ఇన్ దిస్ ట్రైన్ ఆఫ్ సొసైటీ దర్ ఆర్ మెనీ ట్రావెలర్స్, ప్యాసింజర్స్.
0: కానీ కొంతమంది వృద్ధులైనటువంటి వారు, ఇంకా కొంతమంది మధ్యస్థితిలో ఉండేటువంటి వారు మధ్య మధ్య స్టేషన్ లో దిగిపోతుంటారు.
1: ద ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్.
0: కానీ యువకులు లాంగ్ జర్నీ చేయవలసినటువంటి వారు, చాలా దీర్ఘ ప్రయాణం చేసేవారు వారే.
1: బట్ యూత్ ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్.
0: కనుక ఈ సమాజం అనేటువంటి ట్రైన్ లోపల లాంగ్ జర్నీ చేయవలసినటువంటి విద్యార్థులు మీరు ఎంత జాగ్రత్తలో వహించాలి.
1: Therefore, in the society of train, the students who are long journey travelers should be very, very careful.
0: అందులో జరిగేటువంటి కష్టసుఖములకు మీరే బాధ్యతలు.
1: You are responsible for whatever suffering you are going to face.
0: కనుక less luggage, more comfort, make travel a pleasure అని. లాంగ్ జర్నీ చేయవలసినటువంటి విద్యార్థులు less luggage అనగా మీ కోరికలను క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore, students who are long journey passengers should reduce their desires, less luggage.
0: ఈ యొక్క కోరికలు అప్పటికప్పటికి ఎంత అవసరమో అంతవరకు పెట్టుకోండి.
1: యూ కెన్ హ్యావ్ డిజైర్ ఫర్ దట్ మూమెంట్.
0: ఈనాటి మానవుని ఎందు కాళ్ళ మొదలు తల వరకు కూడాను చీమల పుట్టల వలె ఈ యొక్క కోరికలు పుడుతూ వస్తున్నాయి. ఈ యొక్క కోరికలకు ఏమాత్రమూ పరిమితి లేదు.
1: దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ డిజైర్.
0: కోరికలు ఉండవలసినదే.
1: హౌఎవర్ దే షుడ్ డిజైర్.
0: నేను గొప్ప విద్యావంతుడు కావాలి.
1: లెట్ మీ బి హైలీ ఎడ్యుకేటెడ్.
0: నేను గొప్ప సింగర్ కావాలి.
1: ఐ షుడ్ బి గ్రేట్ సింగర్.
0: నేను గొప్ప యాక్టర్ కావాలి.
1: ఐ షుడ్ బి గ్రేట్ యాక్టర్.
0: నేను గొప్ప రాజకీయ నాయకుడు కావాలి.
1: ఐ షుడ్ బి గ్రేట్ పాలిటిషియన్.
0: ఇవన్నీ కోరవలసినదే.
1: యు షుడ్ డిజైర్.
0: తప్పు లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: కానీ వాటికి కూడా ఒక పరిమితమైనటువంటి దీంట్లో మనం ఉంచుకోవాలి.
1: హౌఎవర్ యూ షుడ్ హావ్ లిమిటేషన్ ఈవెన్ ఫర్ దెమ్.
0: మితిమీరిన కోరికలు మతిహాని కలిగిస్తాయి.
1: లిమిట్లెస్ డిజైర్స్ విల్ మేక్ యూ మ్యాడ్.
0: ఆ యొక్క డిసప్పాయింట్ యొక్క రియాక్షన్ ఈ యొక్క జీవితాన్ని క్రమక్రమేణా బలహీనత చేస్తుంది.
1: ద రియాక్షన్ టువర్డ్స్ డిసప్పాయింట్మెంట్ విల్ మేక్ యూ వీక్ ఇన్ లైఫ్.
0: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి ఉండక తప్పదు.
1: దేర్ఫోర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఎ మస్ట్.
0: పశువులైనా అప్పటికప్పటికి భుజిస్తాయి, కడుపు నిండిన తక్షమే వసర్జించి వెళ్లిపోతుంటాయి.
1: యానిమల్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫుడ్ వెన్ దే ఆర్ హంగ్రీ అండ్
0: రేపటి కోసమని ఆ పశువులు ఏమాత్రము దాచుకోవు.
1: దే డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫర్ టుమారో.
0: చూశారా, దాచుకునే స్వార్థం కానీ దోచుకునే అన్యాయం కానీ పశువుల్లో కూడా లేదు, ఈనాడు మనుషుల్లో ఉంటుండాలి.
1: ది సెల్ఫిష్నెస్ ఆఫ్ హైడింగ్ అండ్ అమాసింగ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ దాచుకోవటము దోచుకోవటము మానవుడి యందు ఒక పెద్ద దుర్గుణంగా రూపొందుతూ వస్తుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ అమాసింగ్ థింగ్స్ అండ్ హైడింగ్ వెల్త్ ఈజ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్.
0: తద్వారానే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ లూజెస్ పీస్.
0: అనేక దుఃఖములను పొందుతున్నాడు.
1: హీ సఫర్స్ ఇన్ వేరియస్ వేస్.
0: పశుపక్షి మృగాదులని కూడా సహజమైన జీవితాన్ని గడుపుతున్నాయి.
1: బర్డ్స్ అండ్ బీస్ ఎంజాయ్ న్యాచురల్ లైఫ్.
0: కనుకనే వాటికి ఏ విధమైనటువంటి దుఃఖములు లేవు.
1: Therefore, they don't have any kind of grief.
0: ఏ విధమైన విచారములు లేవు.
1: They don't have any botheration.
0: అధికమైన రోగములు కూడా వాటికి లేవు.
1: They don't have excessive diseases.
0: కానీ మానవుడు కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడిపించడానికి పూనుకుంటున్నాడు.
1: Man is leading an artificial life.
0: కనుకనే మానవునికి వచ్చినటువంటి రోగములు పశువులు కూడా లేవు.
1: So the diseases to man are not present.
0: మానవునికి ఉన్నటువంటి అశాంతి పశువులు కూడా లేదు.
1: The restlessness among human beings are not there.
0: మానవునికి ఉన్నటువంటి కష్టములు పశువులు కూడా లేవు.
1: The difficulties of men are not there among
0: animals. కారణం ఏమిటి? అన్నింటికి తన యొక్క ఆశలే మూల కారణం.
1: Desires, aspirations are the main cause.
0: ఆశకు దాసుడైన జగమంతటికి తన దాసుడే కదా.
1: ఇఫ్ హీస్ ద స్లేవ్ టు ద డిజైర్, హీస్ ద స్లేవ్ టు ఎంటైర్ వరల్డ్.
0: ఆశకు దాసులు కాకుండా ఆశను మన స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు జగమే మనకు స్వాధీనమైపోతుంది.
1: ఇఫ్ యూ బికమింగ్ ఎ స్లేవ్ టు ద డిజైర్, ఇఫ్ యూ గాట్ ఎ కంట్రోల్, యూ కెన్ కంట్రోల్ ది ఎంటైర్ వరల్డ్. స్టూడెంట్స్,
0: మీరు ప్రకృతికి ప్రభువులు కావాల్సినటువంటి వారు.
1: యూ షుడ్ బికమ్ రూలర్స్ టు ది నేచర్.
0: పశువు వలె కూడా ప్రకృతికి మీరు దాసులు కారారు.
1: యూ షుడ్ నెవర్ బి ఎ స్లేవ్ టు ది నేచర్ లైక్ ఎ బీస్ట్.
0: మీ ఇంద్రియాన్ని నిగ్రహించుకోండి.
1: యూ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: వాంఛనను అరికట్టుకోండి.
1: కంట్రోల్ యువర్ డిజైర్.
0: దివ్యమైన భావాన్ని పెంచుకోండి.
1: డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: దైవ విశ్వాసాన్ని నీవు అభివృద్ధి గావించుకోండి.
1: యూ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విశ్వాసమే మన శ్వాసంగా విశ్వసించండి.
1: దట్ ఫెయిత్ షుడ్ బి ది లైఫ్ బ్రెత్.
0: దైవ విశ్వాసమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ గాడ్
0: మనం మానవులమే కాదు.
1: వీఆర్ నో హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతే మనం మానవులు ఎట్టమవుతాం.
1: ఇఫ్ యూ డోంట్ రియలైజ్ ది డివినిటీ
0: ప్రధానమైనటువంటిది.
1: దట్ ఇస్ ది మెయిన్ థింగ్ ఇన్ ఫర్ హ్యూమన్.
0: ఎందున్నటువంటి శక్తిని తాను గుర్తించుకోవటమే మానవతా విలువ.
1: టు రియలైజ్ ది స్ట్రెంగ్త్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అది లేకుండా బాహ్యమైనటువంటి అన్ని ఆర్జించాలి ఆర్జించాలి ఆర్జించాలి ఇంతకంటే పశువే మేలని చెప్పవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ టు ఎర్న్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఎక్స్టర్నలే ఈవెన్ ద బీస్ట్
0: ఉండాలి. తినడానికి తిండి ఉండాలి.
2: యు షుడ్ హావ్ ఫుడ్ టు పార్టే.
0: కట్టడానికి బట్ట ఉండాలి.
2: యు షుడ్ హావ్ క్లోథింగ్.
0: తినడానికి కొంప ఉండాలి.
2: యు షుడ్ హావ్ రైమెంట్ షెల్టర్.
0: పొట్టని నింపుకోవడానికి అంతో ఇంతో చదువు ఉండాలి.
2: దేర్ సమ్ ఎడ్యుకేషన్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
0: కానీ వీటిని కూడా ఒక పరిమితంలో మనం అనుభవించాలి.
2: బట్ యు కెన్ ఎక్స్పీరియన్స్ అండర్ లిమిటేషన్స్.
0: కానీ మితిమీరిపోతే
2: బట్ ఇట్ ఇస్ ఎక్సెసివ్.
0: అవే మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తున్నాయి.
2: దే పుట్ యు టు సఫరింగ్.
0: మనం గాలిని పీల్చుకుంటున్నాము.
2: వి బ్రీత్.
0: విద్యార్థులారా, పీల్చుకున్న గాలిని తిరిగి మనం విసర్జిస్తున్నామా లేక అక్కడే నింపుకుంటున్నామా?
2: ది ఎయిర్ దట్ యు బ్రీత్ విల్ ఆల్సో బి హస్ టు బి లెఫ్ట్ అవుట్. యు డోంట్ కీప్ ఇట్.
0: త్యాగం చేస్తున్నాము.
2: యు జస్ట్ గెట్ ఇట్ అవే.
0: దానిని ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటున్నారు.
2: దట్ ఇస్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్ ప్రాసెస్.
0: భుజించిన ఆహారాన్ని పొట్టలోనే నింపుకోవటం లేదు, పెట్టుకోవటం లేదు.
2: ద ఫుడ్ దట్ ఈస్ కన్స్యూమ్డ్ ఈస్ నాట్ ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టమక్.
0: జీర్ణింప చేసుకుని దాని పిప్పిని మనం విసర్జిస్తున్నాము.
2: ఆఫ్టర్ డైజెషన్ ది రెస్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
0: అది విసర్జించకుండానే పోయిన మన పొట్ట పాడైపోతుంది.
2: ఇఫ్ ఇట్ నాట్ ఎక్స్క్రీటెడ్ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
0: రక్తం కూడా ఒక స్థానం నుండి మరొక స్థానానికి చలచలమునకు మారుతుండాలి.
2: ద బ్లడ్ ఆల్సో షుడ్ సర్క్యులేట్ ఆల్ రౌండ్ ద బాడీ.
0: అట్లు మారకుండా ఒకే స్థానంలో నిలిచిన అక్కడ ఒక బాయిల్ తయారవుతుంది.
2: ఇఫ్ ఇట్ డజంట్ సర్క్యులేట్ ఇట్ జస్ట్ కాన్సన్ట్రేట్స్.
0: అదే విధంగానే మన యొక్క ధనము కానీ గుణము కానీ విద్య కానీ బలం కానీ సర్క్యులర్ కావాలి.
2: సిమిలర్లీ ది ఎడ్యుకేషన్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆర్ పవర్ విల్ హావ్ టు బి సర్క్యులేటెడ్.
0: దానిని మనం విసర్జించకుండా, దానిని త్యాగం చేయకుండా, దానిని ఏమాత్రం ఉపయోగం చేయకుండా మనం దాచుకుంటే మనం దొంగలుగా తయారవుతాం. తదుపరి దానివల్ల అనేక బాధలు కూడా గురి అవుతాం.
2: సిమిలర్లీ యూ డోంట్ సాక్రిఫైస్ అండ్ సర్క్యులేట్ అండ్ షేర్ యువర్ లైక్ థీవ్స్ అండ్ యువర్ విల్ బి పుట్ టు డిఫికల్టీ.
0: విద్యార్థులారా, కదిలే ప్రవాహం లోపల పరిశుద్ధమైన నీరు ఉంటుంది.
2: స్టూడెంట్స్ ఇన్ దిస్ ఎవర్ ఫ్లోయింగ్ వాటర్ దట్ వాటర్ ఇస్ ప్యూర్.
0: నిలిచిన నీటిలో పురుగులు పడిపోతుంటాయి, అవి అశుద్ధమైపోతుంటాయి.
2: ద స్టిల్ వాటర్ వుడ్ బి ఫుల్ ఆఫ్ ఇన్సెక్ట్స్.
0: కనుక మనం చదివినటువంటి విద్యను కూడా సమాజంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
2: దిస్ ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ సొసైటీ.
0: అంతేకాని మన చదువులంతా కూడా డబ్బు కోసం అమ్ముకోకూడదు.
2: యూ షుడ్ నెవర్ సెల్ అవుట్ యువర్ ఎడ్యుకేషన్.
0: మన భారతదేశం పవిత్రం ఏనాడు పాడైపోయింది తెలిసినా?
2: వెన్ డిడ్ వి లివ్ ది శాంక్టిటీ ఆఫ్ భారత్.
0: వైద్యమును అమ్ముకోవటము.
2: వేర్ సెల్లింగ్ మెడిసిన్.
0: చదువును అమ్ముకోవటము.
2: వేర్ సెల్లింగ్ ఎడ్యుకేషన్.
0: అన్నమును అమ్ముకోవటము.
2: వేర్ సెల్లింగ్ ఫుడ్.
0: ఈ యొక్క దుర్గుణములు ఏనాడు భారతదేశంలో అభివృద్ధి అయినో ఆనాడే భారతదేశం యొక్క పవిత్రమంతా క్షీణించిపోయింది.
2: ద మూమెంట్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ డెవలప్డ్ ఇన్ అస్ భారత్ హ్యాస్ లాస్ట్ ఆల్ ఇట్స్ వాల్యూ.
0: పూర్వం భారతీయులంతా కూడా అతిథి అభ్యాగతమును ఆదరించేటువంటి యొక్క త్యాగభావం ఉండేటువంటిది.
2: ఇన్ ఎర్లియర్ డేస్ భారతీయ ఎంటర్టైన్ ది గెస్ట్.
0: అలాంటి త్యాగభావం ఈనాడు పోయింది.
2: సచ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ దేర్ టుడే.
0: ఈనాడు భోగము భోగము భోగము.
2: టుడే వి థింక్ ఆఫ్ భోగ.
0: ఏమిటి భోగము?
2: వాట్ ఈస్ దిస్ భోగ?
0: కానీ ఇది ముందుకు రోగంగా మారుతుండాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ బికమ్స్ రోగ ఆర్ డిసీజ్ వి ఫర్గెట్ ద ట్రూత్.
0: కనుక ఆ రోగము చేతనే మనం ఆర్జించినటువంటి ధనం కూడాను డాక్టర్స్ కు అర్పితం చేస్తున్నాం.
2: బికాస్ ఆఫ్ రోగ్ ఆర్ డిసీజ్ యూఆర్ షూర్ టు లూజ్ యువర్ మనీ విచ్ యూ ఎర్న్ ఇన్ యువర్ లైఫ్ టైమ్.
0: దానికి కూడాను మనకు ప్రతిబింబం మనలేందు ఆవిర్భవింపచేస్తుండాలి.
2: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ విత్ ఇన్ యూ.
0: ఏ యొక్క ధనవంతుడైనా కూడాను,
2: ఎనీ రిచ్ మ్యాన్,
0: ఏ విద్యావంతుడైనా కూడాను,
2: ఎనీ ఎడ్యుకేటెడ్,
0: ఏ బలవంతుడైనా కూడాను,
2: ఎనీ స్ట్రాంగ్ వన్,
0: కానీ తాను అనుభవించేటువంటి పరిస్థితిని చూస్తే ఇది కేవలము ప్రతిఫలం యొక్క రియాక్షన్ అనే తెలుస్తుండాలి.
2: వెన్ యు అబ్జర్వ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ జస్ట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం మనకు అక్కర్లేదు.
2: వీ డోంట్ నీడ్ ఎనీ ఫిజికల్.
0: ఎంతమందినో మనం చూస్తున్నాము.
2: వి సీ మెనీ.
0: ఎంతమంది విషయంలో మనం వింటున్నాము.
2: వి మెనీ లిసన్ టు మెనీ పీపుల్.
0: కనుక ఇన్ని విని ఇన్ని చూచి ఇంకా సత్యాన్ని గుర్తించుకోలేకపోతే ఇతను మానవుడు ఎట్ అవుతాడు?
2: హావింగ్ లిజన్ టు మెనీ, హావింగ్ వాచ్ మెనీ థింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ రియలైజ్ ది ట్రూత్, హౌ కెన్ హీ బి హ్యూమన్ బీయింగ్?
0: ఇదే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
2: దట్స్ వాట్ ప్రహ్లాద సెడ్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మనకు గురువులు బోధించేటువంటిదంతా కూడా మనల్ని బంధించేటువంటి యొక్క బోధన చేస్తున్నారు.
2: వాట్ ఆల్ దట్ ఈస్ థాట్ బై టీచర్స్ లీడ్స్ అస్ టు బాండేజ్.
0: కేవలం మన జీవితాన్ని వ్యర్థము గావించేటువంటి బోధనలు చేస్తున్నారు.
2: దేర్ టీచింగ్స్ విల్ మేక్ అవర్ లైఫ్.
0: మన కంటెదుట ఎంతమందినో కూడా మరణిస్తుండేటువంటి మనం చూస్తున్నాం.
2: వి సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ మెనీ పీపుల్ డైయింగ్.
0: మన దేహాలు మాత్రం శాశ్వతమా?
2: ఆర్ అవర్ బాడీస్ పర్మనెంట్?
0: ఈనాడు వారు, రేపటి మనము.
2: టుడే దే డై, టుమారో వి డై.
0: మరణం సత్యమే.
2: ట్రూత్ ఈస్ డెత్.
0: ఈ మరణించేటువంటి యొక్క దేహంతో చేసేటువంటి యొక్క కర్మలన్నీ సత్యమెట్టవుతాయి.
2: దేర్ఫోర్ దిస్ బాడీ విచ్ ఇస్ షూర్ టు డై, హౌ డూ యూ టేక్ ది యాక్షన్?
0: మనస్సు విశాలమైనటువంటిది.
2: Mind is vast.
0: Manomoolam idam jagattu.
2: The entire world is
0: jagat.
2: The mind is the very form of the world.
0: Dehamuku sambandhinchinatundi kaadu.
2: It is not related to the body.
0: Dehatitamainatundi manasu.
2: It is beyond the body.
0: Kanuka manobhavanni parishuddham chesko.
2: So make your feelings of the mind pure.
0: Manasu parishuddhamainappudu manishi parishuddham avutadu.
2: When the mind is pure, body will be pure.
0: Manishi parishuddhamainappudu karmalu parishuddham avutayi.
2: When man is pure, actions will be pure.
0: Karmalu parishuddhamainappudu phalitam parishuddhamainatundiga vastundi.
2: When actions are pure, results would be pure.
0: పరిశుద్ధమైనటువంటి ఫలమే పరిశుద్ధమైన ఆనందాన్ని అందిస్తుంది.
2: ద గుడ్ ఫ్రూట్ కాన్సిక్వెన్స్
0: సత్వానందము అన్నారు.
2: దట్ ఈస్ శుద్ధ
0: అదే అద్వైతానందము, అదే ఆత్మానందము, అదే బ్రహ్మానందము, అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు.
2: దట్ ఈస్ బ్రహ్మానంద, ది ఎటర్నల్ ఆనంద బ్లెస్.
0: బ్రహ్మ కాదు, బ్రహ్మ
2: ఇస్ నాట్ ద బ్రహ్మ విత్ ఫోర్.
0: వ్యాపింపజేసేటువంటి శక్తే బ్రహ్మ.
2: దట్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మ.
0: వ్యాప్తి, వ్యాప్తి, వ్యాప్తి, అదే బ్రహ్మ.
2: ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ ఇస్ బ్రహ్మ.
0: ఆ యొక్క వ్యాప్తికి అంత్యమే లేదు.
2: దేర్ ఇస్ నో లిమిట్ టు దట్ ఎక్స్పాన్షన్.
0: మన కంటికి కనిపించదు కానీ వ్యాప్తి జరుగుతూనే ఉంటుంది.
2: యూ మే నాట్ సీ విత్ ది నేకెడ్ ఐ, స్టిల్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ఒక బావిలో మనం ఒక రాయిని వేస్తామంటే,
2: వెన్ యు పెల్ట్ ఎ స్టోన్ ఇన్ ద వెల్,
0: ఆ రాయి పడిన దగ్గర మాత్రం రెండు అలలు బయలుదేరుతాయి.
2: ద ప్లేస్ వేర్ ది స్టోన్ ఫెల్స్ యు ఫైండ్
0: అక్కడ మాత్రమే మనకి కనిపిస్తాయి.
2: There only we see.
0: కానీ ఆ అలలు విశాలంగా బావి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇవి ప్రాకిపోతాయి.
2: బట్ ది వేల్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఏరియా ఆఫ్ ద వెల్.
0: ఈ యొక్క అలలు ప్రాకిపోవటం చేత అది సూక్ష్మమైన స్వరూపాన్ని ధరిస్తుంటాయి.
2: యాజ్ ది వేల్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వెల్, దే అస్యూమ్ సటిల్ ఫామ్.
0: అల మాత్రం ఉంటుండాలి.
2: బట్ వేల్స్ ఎగ్జిస్ట్.
0: అదే రీతిగానే
2: సిమిలర్లీ
0: ఈ భగవత్ తత్వం అనేటువంటి వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటి,
2: ద డివినిటీ హాస్ గాట్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్,
0: వ్యాప్తమై ఉంటుండాలి.
2: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
0: కనుక భగవంతుడు దేహంలో ఎక్కడ ఉంటున్నాడంటే,
2: సో వేర్ ఇస్ గాడ్ ఇన్ అవర్ బాడీ,
0: అంగుష్ట మాత్రమే ఉంటారు. కేవలం మన హార్ట్ లో లేడు.
2: వి థింక్ దట్ ఈస్ ఇన్ ద హార్ట్, హీస్ నాట్ దేర్.
0: నకసిక పర్యంతము ఉంటుండాలి ఏ బ్రహ్మ తత్వం.
2: ది బ్రహ్మ నేచర్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కాలిపైన ఒక చీమ మల్లాడుతుంటుండాలి.
2: వెన్ దర్ ఇస్ ఎన్ యాంట్ ఆన్ యువర్ లెగ్,
0: కానీ తక్షణమే మనకు తెలుస్తూ ఉంటుండాలి.
2: యూ విల్ రికగ్నైజ్ ఇట్ ఇన్ ఎ మోమెంట్.
0: ఎన్ని మాటలు నీవు చెప్తున్నప్పటికీ, ఇన్స్పెక్టర్తో సంభాషణ చేస్తున్నప్పటికీ, నీ చెయ్యి నేరుగా అక్కడికి పోయి దాన్ని కొట్టేస్తుండాలి.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కాన్వర్సేషన్ యూ ఇండల్జ్ ఇన్, యూ విల్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద హ్యాండ్.
0: ఆ సెన్సేషన్ దేనివల్ల మీకు జరుగుతుండాలి?
2: హౌ డు యూ ఫీల్ ది సెన్సేషన్?
0: అది ఏ సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్యం.
2: దట్ ఈస్ దట్ అవేర్నెస్ చైతన్యం ఆల్ ఓవర్ ద బాడీ.
0: కనుక కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడో కాదు, సర్వత్రా ఉంటుండాలి.
2: సో కాన్షియస్నెస్ ఇస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్లీ, ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ కాన్షియస్నెస్ నే బ్రహ్మ అన్నారు.
2: దట్ కాన్షియస్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటి యొక్క కాన్షియన్స్ అనేటువంటి దానినే ఆత్మ అన్నారు.
2: Out of this consciousness came conscience, atma.
0: అలా ఒక్క దేహమునందు మాత్రమే ఉండినటువంటి యొక్క పరిమితమైన దానిని ఆత్మ అన్నారు.
2: దట్ మీన్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ లిమిటెడ్ వే ఇన్ ది బాడీ ఈజ్ ఆత్మ.
0: ఈ కాన్షియన్స్ నుంచి వచ్చినటువంటి కాన్షియస్ అనేటువంటి చెంది ఇంద్రియములనే కేవలము దేహతత్వము అన్నారు.
2: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్, ది సెన్సెస్.
0: దేహమును ఆత్మతత్వము మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
2: దేర్ ఫర్ ది యూనిటీ ఆఫ్ ది బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ ఆత్మ ఈజ్ రియల్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మూడు ఉండినప్పుడే మనము జీవతత్వంగా ఉంటున్నాం.
2: వెన్ దిస్ త్రీ ఆర్ ఇన్ యూనిటీ వీ హ్యావ్ ది జీవతత్వ.
0: ఎవడు కేవలము మనో ఇంద్రియములను మాత్రం విసర్జించి దేహమును మాత్రమే అనుభవిస్తుంటుంటాడో, దేహేంద్రియముడి యొక్క వాంఛను మాత్రమే ఆశిస్తుంటాడో, వాడు రాక్షసితో సమానమన్నారు.
2: ద వన్ హూ ఫర్గెట్స్ ద మైండ్ అండ్ ఆత్మ ఫాలోస్ ద బాడీ అలోన్ హీఈస్ ఎ డెమన్.
0: మనో ఇంద్రియములతో మాత్రమే కూడినటువంటి వాడు కేవలము మనిషి అంటారు.
2: ద వన్ విత్ ది మైండ్ అండ్ సెన్సెస్ ఈజ్ మ్యాన్.
0: కేవలం మనస్సుతో మాత్రమే కూడినటువంటి వాడు ఒక విధమైనటువంటి దానవత్వం అంటారు.
2: ద వన్ విత్ ది మైండ్ అలోన్ యాక్ట్స్ విత్ ది మైండ్ ఓన్లీ ఈజ్ ఎ డెమన్.
0: మనస్సు, ఇంద్రియము, ఆత్మ మూడింటితో కూడినటువంటి వాడే దైవత్వంగా నిటువంటిది.
2: ఈజ్ రియలీ డివినిటీ హూ హాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
0: బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకుని,
2: టేకింగ్ ద బాడీ యాస్ అన్ ఇన్స్ట్రుమెంట్,
0: మైండ్ ను ఒక పరిముట్టుగా భావించి,
2: మైండ్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్ట్రుమెంట్,
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవింపజేసే కోసం,
2: టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ ఐడియల్ లైఫ్,
0: దైవత్వం అనేటువంటిది ఆకారము ధరిస్తుంటారు.
2: డివినిటీ హ్యాస్ అస్యూమ్డ్ ఎ హ్యూమన్ ఫామ్.
0: అంతేకాని ఈ ఆకారం నందు ఎట్టి స్వార్థము ఉండదు.
2: బట్ ఇన్ దిస్ హ్యూమన్ ఫామ్ ఆఫ్ ది డివినిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: ప్రయోజనము ఉండదు.
2: దేర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఏది చేసినా కూడా ఇతరుల కోసమే తప్ప తన కోసం కాదు.
2: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క కాన్షియన్స్.
2: దిస్ ఇస్ ట్రూ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని చిత్ అన్నారు వేదాంతిక పరిభాషలో.
2: ఇన్ వేదాంతిక పార్లెన్స్ దిస్ కాన్షియన్స్ ఇస్ కాల్డ్ చిత్.
0: చిత్తనగా అవేర్నెస్ అని కూడా చెప్పవచ్చు.
2: చిత్ కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే ఏమిటి? మన క్లాసుల్లో కూడాను, మన ఇన్స్టిట్యూట్ లో కూడాను అవేర్నెస్ కోర్స్ అని పెట్టారు.
2: వాట్ ఈస్ మీన్ బై అవేర్నెస్? ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఆర్ అవేర్నెస్ క్లాసెస్.
0: ఈ అవేర్నెస్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ మీన్ బై అవేర్నెస్?
0: ఏదో అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇవన్నీ తెలుసుకోవటం అవేర్నెస్ అనుకుంటున్నాం.
2: వి థింక్ దట్ అవేర్నెస్ మెన్ నోయింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ఇది అవేర్నెస్ ఏ కాదు.
2: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ కోర్సులు అనేటువంటిది పెట్టదంతా కూడా ఏదో రేస్ కోర్సులు మాదిరి ఉంటున్నాయి.
2: దిస్ అవేర్నెస్ టుడే ఇస్ లైక్ ఎ రేస్ కోర్స్.
0: కనుక అవేర్నెస్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ మెన్ బై అవేర్నెస్?
0: ఇప్పుడు ఈ బటన్ అంతా నేను చేతిలో పెట్టుకుని ఇది ఏమిటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు,
2: హోల్డింగ్ ఆల్ ద క్లాత్ ఇన్ హ్యాండ్ అండ్ షో యూ పీస్ అండ్ క్వశ్చన్ వాట్ ఇస్ దాట్,
0: ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
2: యూ సే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: కానీ అది అవేర్నెస్ కాదు.
2: ఇట్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: దీన్ని పూర్తి విప్పి దీన్ని చూపినప్పుడు వాట్ ఈస్ దిస్ అంటే ఇది కర్చీఫ్ అంటారు.
2: వెన్ ది సేమ్ క్లాత్ ఈస్ ఎక్స్పాండెడ్ ఫుల్లీ అండ్ షోన్ టు యూ, యూ కాల్ ఇట్ కర్చీఫ్.
0: ఇది అవేర్నెస్.
2: దిస్ ఈస్ అవేర్నెస్.
0: పరిపూర్ణ అండర్స్టాండింగ్ ఈజ్ అవేర్నెస్.
2: ద ఫుల్ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఈజ్ అవేర్నెస్.
0: ఇంత అంత తెలుసుకున్నటువంటిది అవేర్నెస్ కాదు.
2: నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఏమి సర్వత్రా ఉన్నదని ఇమాజినేషన్ తో చెప్పడం అవేర్నెస్ కాదు.
2: టు డిక్లేర్ ద డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్
0: సందేహాలతో చెప్పడం అవేర్నెస్ కాదు.
2: ఇట్ షుడ్ నాట్ బి డిక్లేర్డ్ అవుట్ ఆఫ్
0: డౌట్. గ్రంథ పరిచయంతో చెప్పడం అవేర్నెస్ కాదు.
2: నాట్ విత్ ఫెమిలారిటీ విత్ ది టెక్స్ట్.
0: హృదయపూర్వకంగా చెప్పినటువంటిది అవేర్నెస్.
2: ఇట్ షుడ్ డిక్లేర్ హోల్ హార్టెడ్లీ.
0: అలాంటి విద్యను మనం విద్యలుగా ఉంటుండాలి.
2: దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యావంతులు అనేక మంది లోకంలో ఉంటున్నారు.
2: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే.
0: మేధావంతులు ఎంతో అనేక లోకంలో ఉంటున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: కానీ జ్ఞానులు మాత్రం లోకంలో లేరు.
2: బట్ దర్ ఆర్ నన్ మెన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానికి విద్యావంతునికి ఉండిన వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించాలి.
2: యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ అండ్
0: చదువు చదివి
2: హ్యావింగ్ ఎడ్యుకేటెడ్
0: అనేక విధమైన డాక్టరేట్ డిగ్రీ తీసుకుని
2: హ్యావింగ్ ఎర్న్ డాక్టరేట్ డిగ్రీస్
0: ఇదని గొప్ప జ్ఞాని అని చెప్పటము అది చాలా మూర్ఖత్వం.
2: టు డిక్లేర్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: అతను జ్ఞాని కాదు.
2: హిస్ నాట్ జ్ఞాని ఆర్ మ్యాన్ ఆఫ్ విజ్డమ్.
0: అతను కేవలం విద్యావంతుడు.
2: హీస్ జస్ట్ ఎడ్యుకేటెడ్ వన్.
0: జ్ఞాని అనగా ఏమిటి?
2: What is meant by jnani, man of wisdom?
0: ఈ విద్యను వాంఛన నిమిత్తమై వినియోగించేటువంటి వాడు అజ్ఞాని.
2: He is an ignorant one who will make use of the education for the fulfillment of the desire.
0: ఈ వాంఛన జ్ఞాన విద్యను,
2: that desire oriented education,
0: యావత్ విశాలమైనటువంటి జగత్తునకు వినియోగించేటువంటి వాడు జ్ఞాని.
2: He should make use of this for the entire world.
0: స్వార్థము సప్రయోజనము లేకుండా ఈ యొక్క విద్యను వినియోగించేటువంటి వాడు జ్ఞాని.
2: He should make use of education beyond selfishness, self-interest. He is jnani.
0: కేవలం ఇంద్రియ శక్తి నిమిత్తమై, ఇంద్రియ వాంఛల నిమిత్తమై లేక లోకవాంఛల నిమిత్తమై దీనిని వినియోగించేటువంటి విద్యలు జ్ఞానం కాదు.
2: If he makes use of education for sensual pleasure and sensual object, అనుకునే
0: చెప్పినట్టుగా వాల్మీకి రావణ నామ మూర్ఖోసే అన్నాడు. రావణానామ మూర్ఖోసే ఏంటంటే ఏమి? రావణుడు మూర్ఖుడు. ఎన్ని విద్యలు చదివినప్పటికీ రావణుడు మూర్ఖుడు, రాముడు జ్ఞాని అన్నాడు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావణ ఇస్ ఎ మూర్ఖ ఆర్ ఎ ఫూల్, రామ ఇస్ జ్ఞాని.
0: అనగా ఏమిటి? తన స్వప్రయోజనము స్వార్థము ఏమాత్రము లేదు.
2: వాట్ డస్ ఇట్ మీన్? దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఇంద్రియం యొక్క తృప్తి నిమిత్తమే ఆ విద్యను వినియోగించుకోలేదు.
2: హి హస్ నాట్ పుట్ మేడ్ యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: రాజ్య పాలనాధికారం తనకు శక్తి ఉండినప్పటికీ, తనకు దక్కినప్పటికీ, తనకు అధికారం ఉండినప్పటికీ త్యజించి వెళ్ళినాడు రాముడు.
2: దో హి హస్ గాట్ రైట్ అథారిటీ అండ్ క్వాలిఫికేషన్ టు బి ది కింగ్, హి సాక్రిఫైస్.
0: ఇన్ని విద్యలు ఉంటుంటూ కూడాను రావణుడు తన ఇంద్రియానికి వశమైపోయి, కేవలం ఇంద్రియాలకు దాసుడైపోయి, కేవలం వాంఛా నిమిత్తమే తన విద్యను అర్పితం గావిస్తూ వచ్చాడు.
2: విత్ ఆల్ దిస్ రావణ హ్యాస్ బికమ్ ఎ స్లేవ్ టు ది సెన్సెస్ అండ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ లాస్ట్ ద పొజిషన్.
0: కనుక ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే గొప్ప విద్యావంతుడు, జ్ఞాని.
2: దేర్ఫోర్ ద వన్ హూ హాస్ గాట్ సెన్స్ కంట్రోల్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
0: ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ఎన్ని విద్యలు చదివినప్పటికీ తాను విద్యావంతుడే, కానీ అతన్ని జ్ఞానం అని చెప్పడానికి వీల్లేదు.
2: When he has no sense control, we can call him educated but not jnani.
0: Jnani anetunti vaadu advaita darshanam gnanam oke drishti untundali.
2: The jnani man of wisdom should have non-dual feeling.
0: Kala para anetunti bhedam lenetunti vaadu jnani.
2: He should not have feeling of mine and thine.
0: నేను నావారు అనేటువంటి భేదము లేనటువంటి వాడు జ్ఞాని.
2: హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మై.
0: మనము మనవారు అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క జ్ఞాని.
2: హీ షుడ్ హ్యావ్ ఫీలింగ్ ఆఫ్ వీనెస్ నాట్ ఆఫ్ మైనెస్.
0: మనవారు,
2: అవర్ పీపుల్,
0: వీ,
2: దట్ ఫీలింగ్ ఆఫ్ వీ.
0: ఈ విధమైనటువంటి యొక్క పదం రావాలి మనుషుల్లో.
2: వీ షుడ్ అటర్ దట్ వర్డ్ ఓన్లీ వీ.
0: అదే ఏకత్వంతో మనం కూడాలి.
2: వీ షుడ్ హ్యావ్ దట్ యూనిటీ.
0: అలాంటి విద్యార్థులు ఈనాడు తయారు కావాలి.
2: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
0: అప్పుడే ఈనాటి పరిస్థితి లోపల దేశమునకు సరి అయినటువంటి ఒక శాంతి భద్రతలను అందించగలం.
2: దెన్ ఇన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ దేర్ విల్ బి పీస్ ఇన్ ది
0: విద్యార్థుల నేషన్. మీరందరూ కూడాను ఈనాటి ప్రపంచమునకు శాంతి సందేశాన్ని అందించేటువంటి మహాదూతలుగా తయారు కావాలి.
2: స్టూడెంట్స్ యూ షుడ్ బి మెసెంజర్స్ ఆఫ్ పీస్ ఇన్ సొసైటీ.
0: కేవలము ఒక విధమైనటువంటి దీంట్లో ప్రపంచం లోపల మీరు దానిని అనుభవించే నిమిత్తం కాదు, మీరు దాన్ని త్యాగం చేసే నిమిత్తంలో మీరు సిద్ధంగా ఉంటుండాలి.
2: యూ షుడ్ నాట్ బి దేర్ మెయిర్లీ టు ఎంజాయ్, యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: త్యాగం లోపల మీరు రక్తులై ఉంటుండాలి.
2: యూ షుడ్ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ లైకింగ్ ఫర్ సాక్రిఫైస్.
0: భోగములో మీరు విరక్తులుగా మారాలి.
2: యూ షుడ్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ప్లెజర్.
0: ఈ రక్తికి విరక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
2: యూ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
0: త్యాగమే మీ రక్తి.
2: The sacrifice gives you fulfillment. The pleasure should give you detachment.
0: ఈ నాటి మానవ లోపల త్యాగం అంటే విరక్తి గాని, భోగం అంటే విరక్తి గాని, త్యాగం అంటే రక్తి గాని లేదు.
2: But today in humanity, there is no liking for sacrifice. There is no liking for the other good feelings.
0: త్యాగేనేకి అమృతత్వ మానసో.
2: This eternity is possible through sacrifice.
0: చదువులు చదవండి.
2: యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్.
0: విద్యను అర్జించండి.
2: ఎర్న్ ఎడ్యుకేషన్.
0: అర్జించిన విద్యని సమాజంలో దీన్ని వినియోగించండి.
2: మేక్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: వినియోగించినటువంటి విద్యం లోపల తగినటువంటి యొక్క వివేకాన్ని మనం బోధించండి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: వివేకంతో వ్యత్యాసాన్ని గుర్తించాలి.
2: యూ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
0: త్యాగమే మీ రక్తి.
2: ద సాక్రిఫైస్ గివ్స్ యూ ఫుల్ఫిల్మెంట్.
0: భోగమే మీ విరక్తి.
2: ద ప్లెజర్ షుడ్ గివ్ యూ డిటాచ్మెంట్.
0: ఈనాటి మానవుల లోపల త్యాగం

0: ఉపయోగించినటువంటి విద్యం లోపల తగినటువంటి యొక్క వివేకాన్ని మనం బోధించండి.
1: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ ఇన్
0: సొసైటీ. వివేకంతో పాటు వినయాన్ని కూడా అనుభవించండి.
1: అలాంగ్ విత్ ద డిస్క్రిమినేషన్ యు హావ్
0: నిజమైనటువంటి ఆదర్శము.
1: దట్స్ రియల్ ఐడియల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ 10 దినములు కూడాను
1: ఆల్ దిస్ 10 డేస్
0: ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఉంటుండాలి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ నో.
0: విషయాలు మీరు తెలుసుకోవటం చేత మీలో వివేకం కూడా ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంటారు.
1: బై నోయింగ్ వేరియస్ థింగ్స్ దేర్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఏమాత్రం కూడా లేదు. విద్యను బోధించేటువంటి వారిలోనే సర్వదోషాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మిస్టేక్స్ అమంగ్ ది టీచర్స్.
0: విద్యను వీళ్ళకి బోధించేటువంటి సక్రమంగా లేకపోవడం చేతనే విద్యార్థులు దేనిని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బికాస్ టీచర్స్ డోంట్ టీచ్ ప్రాపర్లీ, స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు
0: అండర్స్టాండ్. కేవలం సబ్జెక్ట్ పైన మాత్రమే వారు పోతుంటారు.
1: దే కాన్సంట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్.
0: కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్ పైన పోయి ఆ బుక్ నాలెడ్జిని మీకు తెల్లలో చేస్తున్నారు.
1: దే కాన్సంట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్ బాటనీ, ఫిజిక్స్, జువాలజీ అండ్ టేక్ యూ అలాంగ్ ది లైన్ ఆఫ్ టెక్స్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ బుక్కిష్ నాలెడ్జీ కానీ
1: either bookish knowledge,
0: superficial knowledge kani
1: or superficial knowledge,
0: discrimination knowledge kani
1: or discrimination
0: general knowledge kani
1: or general knowledge
0: konta varake manaku paniki vastuntadi
1: will be helpful to a limited extent.
0: Practical knowledge chaala avasaram.
1: But practical knowledge is most essential.
0: Ee practical knowledge tone mana jeevithamu chakkaga aadarshavantamaina jeevithanga roopandimpa cheyavachchu.
1: With this practical knowledge you can lead an ideal life.
0: Nijanga meedi adrushtamu.
1: Truly you are lucky.
0: Ilanti avakasam meeku chejikkunnadi.
1: You have got such a good chance.
0: దీన్ని సద్వినియోగం చేసుకుని
1: you should make proper use of
0: ఈ అవకాశాన్ని చక్కగా మీరు వినియోగించుకుని
1: you should make use of good opportunity.
0: ఈ విషయాన్ని చక్కగా తర్కించుకుని
1: you should discuss.
0: ఇది ఏది మన జీవితానికి ప్రధానమైన జ్యోతులు అనేటువంటి సత్యాన్ని గుర్తించి
1: you should understand what is it that's really lamp in your life.
0: ఆధ్యాత్మిక భావంతో దీనిని అనుభవించండి.
1: You should experience with spiritual feeling.
0: కేవలము కృత్రిమమైనటువంటి భావంతో అనుభవించకండి.
1: You should never experience with artificial feelings.
0: కనుక దివ్యమైన భావాన్ని మీరు పోషించుకోండి.
1: సో యూ షుడ్ డెవలప్
0: దివ్యాన్ని, విశాలము గావించుకోండి.
1: హ్యావ్ బ్రాడ్ మైండ్స్.

0: కాదు కాదు.
1: నో,
0: అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
0: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
1: ది స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
0: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
1: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
0: కానీ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ అంటాం, ఇది చాలా తప్పు.
1: వీ సే స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ, బట్ యు ఆర్ రాంగ్.
0: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
1: ఓషన్ ఈజ్ నాట్ బ్లూ ఇన్ కలర్. ఇన్ ఫ్యాక్ట్
0: ఆకాశము నీలవర్ణము కాదు.
1: ద స్కై ఈజ్ నాట్ బ్లూ ఎయిదర్.
0: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
1: యాజ్ ఇట్ ఈస్ ఎట్ ఫార్ ఆఫ్ డిస్టెన్స్ ఇట్ లుక్స్ బ్లూ ఇన్ కలర్.
0: సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
1: యాజ్ ఓషన్ ఈజ్ అ ఫాథమ్లెస్ డెప్త్ ఇట్ ఆల్సో లుక్స్ బ్లూ ఇన్ కలర్.
0: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
1: ఇఫ్ యూ గో క్లోజ్ బై అండ్ కలెక్ట్ ఇన్ యువర్ హ్యాండ్ యూ డోంట్ ఫైండ్ ఇట్ బ్లూ ఇన్ కలర్.
0: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
1: ఇట్స్ వైట్ ఇన్ కలర్.
0: కల్పితమైనటువంటి వర్ణాలు అందులో ఏమాత్రము కనిపించవు.
1: దేర్ ఇస్ నో ద ఆర్టిఫిషియల్ కలర్ దట్ వి అట్రిబ్యూట్ టు ఇట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
1: లైక్ వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్ అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
0: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
0: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యు డోంట్ సీ.
0: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
1: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
0: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
1: You make use of the electricity drawn from water for varied purposes.
0: Kani current manaku kanipinchatam ledhu.
1: Yet you don't see the current directly.
0: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kani current maatram kanipinchadu.
1: Though we utilize the current drawing out of water, we don't see that.
0: Ade vidhamgane samasta jeevulu, samasta pranulu దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లైక్ వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్, దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ ఆత్మతత్వము కనిపించదు.
1: యట్ దే డోంట్ సీ ద డివైన్ ప్రిన్సిపల్.
0: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
1: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
0: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
1: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
1: The one with the purity of heart will be like a clean mirror.
0: Okka turi kannulu musukunnadu Shankaru.
1: Shankara closed his eyes at one instance.
0: Aapattulo undinatvanti oka talli oka drishyam kanipinchindi.
1: He could see the mother in the last moments.
0: Appatikappudu taanu ee sabalante kudanu nilipi taanu kaaladi vachadu.
1: He concluded that assembly then and there itself and left for Kaladi.
0: Talli kannulu mooseku purame Shankarla varu akkada pratyakshamayi aanaku ichinatundi vaagdaanamunu poorthi neraverchi aanaku antyam lopala aame notilo tulasi neeru posi pranamunu taanu anubhavinchadu.
1: Shankara could reach the place Kaladi before the end approach.
0: Kaani appadi paristhiti endu aa Kaladi prajalu, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
1: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.

0: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
1: A renunciant has no authority to perform the ritual.
0: సర్వకర్మలో త్యాగం చేసి ఏ సన్యాసం స్వీకరించాడు?
1: One becomes an ascetic after sacrificing.
0: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of sannyasa renunciant?
0: Sannyasi is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
1: Giving up all desires is the true meaning of sannyasa.
0: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
1: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హింసెల్ఫ్ హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ది రిచువల్.
0: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
1: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
0: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
1: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
0: మొట్టమొదటి సన్యాసం తీసుకునేక పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
1: Before one becomes an ascetic, they perform a ritual called
0: Virajya Homa. Virajya Homa ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
1: Virajya Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
0: పూర్వపు రూపం పోయింది.
1: The earlier form is gone.
0: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
1: ద ఫార్మర్ నేమ్ ఇస్ ఆల్సో గాన్.
0: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. నవదానందమో రూకానందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే కానీ వారిని కించిట్టైన ఆనందం ఉండదు.
1: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
0: అది ఏ విరజా హోమము అని.
1: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
0: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
1: He performs his own obligation.
0: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
1: At that moment, then where is father, where is mother then?
0: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
1: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
0: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది.
1: బుర్గల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్ హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: సాక్షాత్ భగవంతుని చేతనే భగవంతుని తోడనే బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
1: రామకృష్ణ హ్యాడ్ ఎ డిజైర్ దట్ హీ షుడ్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ బద్రీ అండ్ కేదార్నాథ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
0: స్వామి వెళ్తున్నాడని తెలిసి చాలా మంది భక్తులు అనేక ప్రాంతం నుంచి నాతో 200 వచ్చారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ భగవాన్ ఈజ్ విజిటింగ్ దోస్ సెంటర్స్ అరౌండ్ 200
0: పవిత్ర హృదయం పవిత్రమైన దంపతులు వారిద్దరూ ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
1: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ they serve food to everybody and then they have their food at the end. They are great devotees.
0: Andaru kucchunte Ramakrishna vachi neeru jagguto neeru poseetunte vaadu andarki traagadaniki.
1: Ramakrishna used to serve water to drink to everyone there.
0: Vaalla adc lu vaallandaru vachi sir mem chestam meeru kucchondi chee chee chee na duty naadi nenu swami dasudanu nenu governor kaadu.
1: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing.
0: Hyderabad lo untunnappudu kuda atana chief minister ainadu.
1: He was the chief minister when he was there in Hyderabad.
0: Appudu swami akkadiki vellinappudu Malakpetani velaadi mandanta kudanu queue lo nilchukunnaru.
1: There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up.
0: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు తిరుపతి మారి.
1: They should not delay. Therefore, everyone should
0: come. తరుముంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
1: All the volunteers will drive them forth quickly to pass on.
0: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
1: Students should know the heart of Gurgul Ramakrishna Rao.
0: Ayana queue lo poi ninchukunnadu.
1: He also stood in the line queue.
0: IGP vachadu, sir, meeru chief minister, meeru pratyekanga ravachu, ee queue lo vaddannadu.
1: Inspector General of Police came and said, sir, you are the chief minister. You don't have to stand there with you. Rajakeeyanga nenu
0: chief minister, aadhyatmikanga nenu chief devotee.
1: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
0: Chief devotee.
1: Chief devotee.
0: నాకింకా అంత భక్తి రాలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ దాట్ డివోటెడ్.
0: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
1: రామకృష్ణరావు సచ్ ఎ నోబుల్ హార్ట్.
0: తిరిగి శంకర్ల వారు,
1: శంకర
0: ఎవ్వరు ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
1: దేర్ ఇన్ దట్ విలేజ్ కాలడి నోబడి వర్
0: దేర్. దేహాన్ని తీసుకుని పోయి కర్మ సంస్కారం చేయాలి.
1: ద బాడీ హ్యాస్ టు బి టేకెన్ టు ద ఫ్యూనరల్.
0: ఎవ్వరు అక్కడ రాలేదు.
1: నోబడి కేమ్.
0: ఈ నమ్మూర్తి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
1: Nambudri Brahmin said one should not touch that body.
0: Endukante dharma viruddhamaina deento praveshistunnadu Shankaracharya.
1: Shankara is acting something against the norms of dharma.
0: Vidhi lekunda aa yokka dehaanni taane bhujam paina vesukoni tana peretti lopalle tana doddi lopalle untatuvi akkade book chesadu.
1: As there is no way
0: evarinki sasananiki teesukoni poyetundi sahayam leru.
1: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
0: Aanadu Shankaralu prarambhinchinatundi yokka ee samskaramu ee naati kudam attane jarugutundi. Evvaru intilo peddalu poyina vaari venaka peretlo oppane poorchatam. Variki pratyeka oka vidhamainatundi yokka smasanam ledu.
1: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard. Kondane
0: Kerala state meer poi chuchinarante road poduvuna indlu untuntai venaka emi indlu undavu.
1: If you go to Kerala, you will find the houses straight behind none.
0: Anta kuda venakadi khaliga untuntadi.
1: There is no open space behind
0: them. Ee inti varu pothe akkada variki sthanam kavali akkada.
1: Because they need some position to lay permanent rest.
0: Shankarla varu talliki ichinatundi okka vaagdanamunu nerveetchukoni tirigi kashiki vellaru.
1: Shankara promised and he fulfilled the promise to his mother and left for Kashi.
0: Aa Kerala prajalu Shankarla vari paina choopinatundi okka ee okka ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
1: శంకర వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ డిస్గస్టెడ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ద బాడీ ఫీలింగ్ దట్ ది పీపుల్ ఎంటర్టైన్డ్ అట్ దట్ టైమ్.
0: దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: హి వాస్ జస్ట్ వాకింగ్ అలాంగ్.
0: కాశీకంతా నడుచుకుని పోవాలి.
1: ఇన్ దోస్ డేస్ వన్ హస్
0: డే అండ్ నైట్.
1: డే అండ్ నైట్.
0: ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు.
1: దర్ వర్ నో టార్చ్ లైట్స్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఈటి పెట్టుకుని ఒక కర్రకంతా నిప్పు అంటించుకుని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
1: ఏ లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
0: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
1: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
0: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
1: వాచింగ్ ది డిసైపుల్స్ హి సెడ్ యు ఆర్ ఆల్సో యంగ్, యు ఆర్ ఆల్సో స్టూడెంట్.
0: ఈనాటి యువకులైనటువంటి బాల బాలికలు కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరమును ఆకర్షిస్తుండదు కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవ్వరు కూడాను విచారించటం లేదు.
1: యు ఆర్ యంగ్ మెన్ అండ్ విమెన్, యు ఆర్ యంగ్స్టర్స్ అండ్ స్టూడెంట్స్. You are just carried away by the body, which is nothing but fecal
0: mala mutra durgandha mamsaraktam tho kudinatundi ee dehanni varistunnaru.
1: In fact you love the body, which is nothing
0: but
1: the
0: saundaryalu chustunnaru.
1: You are carried away by the beauty
0: ee saundaryalu chusti aakarshistunnaru.
1: You are attracted by the beauty,
0: aakarshistunnaru.
1: You want it.
0: Chi chi idi sari ainatundi kaadu.
1: What a shame it is, it is not proper.
0: Idi manavudiga putti
1: having been born a human being
0: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ.
1: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
1: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మోమెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
1: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
0: కట్టగడపటికి కాలిపోయే శరీరం లే.
1: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
0: యవ్వన మెత్తలో ఉంటుంటాది.
1: వాట్ హ్యాపెన్
0: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనము.
1: This youth is like a passing cloud that has come in between.
0: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuluga kudanu konta heenanga kudanu bodhisthu vachadu.
1: There he composed a shloka and started explaining to the entire assembly over there.
0: Anaga yuvakulainatundi varu అతి జాగ్రత్తగా మెలగాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యంగ్స్టర్స్ షుడ్ కండక్ట్ దెమ్
0: శరీర దృష్టి అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి.
1: దే షుడ్ ఫర్గెట్ ది బాడీ ఫీలింగ్ వాట్స్ ఎవర్.
0: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి శరీరము.
1: ద హోల్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ స్మెల్ బ్యాడ్.
0: దీని అందసందం అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
1: వేర్ డస్ ది రియల్ బ్యూటీ లై?
0: ఇది కేవలం ఏమాత్రం కూడా భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డెల్యూషన్. యూ కెనాట్ బేర్ దట్ ఫౌల్ స్మెల్ ఎనీ లాంగర్.
0: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
1: హియర్ ఇస్ ఎ స్టోరీ.
0: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
1: ఏ కింగ్ హ్యాస్ ఓన్లీ సన్.
0: ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది.
1: అటైన్డ్ ఏజ్ ఆఫ్ 20 ఇయర్స్.
0: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
1: ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యూ షుడ్ బి ఎ ప్రిన్స్ నౌ.
0: నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు.
1: 22 ఇయర్స్ ఇస్ ద రైట్ టైం.
0: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ యు మ్యారీడ్.
0: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
1: ద సన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై టు హిస్ ఫాదర్ బికాస్ ఆఫ్ ద లీనియన్స్ గివెన్ టు హిమ్.
0: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
1: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
0: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadalchinatundi oka kanyanu nene select cheyali kani meeru select cheyadanakkaledu annaru.
1: The boy said, I should select my bride because I am going to marry her.
0: Appattu rajuku chaala baadha kaligindi.
1: King felt very sad.
0: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
1: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
0: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
1: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
0: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడాలని మనసు కొంతవరకు బాధ కలిగింది.
1: ద సన్ ఆల్సో ఫెల్ లిటిల్ బిట్
0: సాడ్. నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
1: దో హీ సెడ్ వాట్ హీ లైక్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
0: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
1: That boy just
0: ఈ అరణ్యంలో నిహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
1: Well, he thought that his mind might change if he goes to the forest.
0: పోతున్నాడు గుర్రం పైన.
1: He was proceeding on the horse.
0: కింద నది.
1: There's a river below.
0: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
1: He was just proceeding, riding on the horse along the river bed side.
0: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఎ యంగ్ గర్ల్ అలాంగ్ విత్ 5 to 6 servants, దే వర్ ఆల్ గోయింగ్ టు దట్ గంగా రివర్ టు హ్యావ్ ఎ బాత్.
0: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
1: హౌ ఇస్ షీ ప్రొసీడింగ్?
0: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
1: She has determined not to look at the face of a man.
0: నా జీవితమంతా కూడాను కన్యగానే జీవించాలి.
1: That she should live unmarried throughout her life.
0: నా జీవితమంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
1: She has determined to surrender her life to God only.
0: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
1: She has decided to serve God and none else.
0: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
1: As she was going along the way, she was just
0: there's
1: a curtain around.
0: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
1: And she was walking along the edge of the river.
0: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
1: The prince on the horse looked at the face of this girl.
0: ప్రారంభమైంది వ్యాధి.
1: There started the disease.
0: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
1: He reversed the horse back home.
0: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
1: He started making inquiries about this girl, where from she comes and who.
0: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
1: He was afraid to tell his father.
0: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
1: He said, I saw
0: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
1: I saw a beautiful girl today. I want to marry her.
0: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైర్ చేశాడు.
1: Father was happy that boy at least agreed.
0: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
1: She is the daughter of a businessman.
0: ఆ వ్యాపారికుడును ఆమెని ఏకైక పుత్రిక.
1: And she is the only daughter of this businessman.
0: అప్పుడు వెళ్ళి ఆ తండ్రిని అడిగారు.
1: And then they went and asked that businessman.
0: ఆ తండ్రి కూడాను చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
1: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
0: కానీ బిడ్డకు చెప్పలేదు.
1: But he didn't tell his daughter.
0: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
1: His daughter came to a final decision that she is not going to get married at all.
0: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడు అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
1: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
0: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
1: The girl was returning from Ganges after having bath there.
0: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
1: This girl asked, "Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages."
0: రాజకుమారుని కూడాను ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
1: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
0: Oka dinamu aame cheppindi, nenu vivaham aadanu.
1: One day she said, I am not going to marry.
0: Raju ye vidhanga cheppali annaru.
1: How to convey this?
0: Vivaham cheskodaniki ishtam ledu maa biddaku ani cheppandi nenu.
1: Please inform them that my daughter doesn't want to marry.
0: Ee vaatra cheppetappudiki raju garu chepparu, nenu rajunu. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
1: ద కింగ్ సెడ్, ఐ యామ్ ద కింగ్, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ టేక్ యూ టు టాస్క్, ఐ కెన్ బ్రింగ్ హర్ బై ఫోర్స్ అండ్ గెట్ హర్ మ్యారీడ్.
0: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
1: ఫాదర్ ఆన్ ఏ
0: నిమిషంలో ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
1: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
0: Kaani sayankalam tiriki Ganges poyindi, gangaku poyindi, snanam chesindi, vachi meditation lo kurchundi.
1: This girl went to Ganges, had her bath and she sat in meditation.
0: Oh bhagavantuda,
1: oh god,
0: naa pratignaki etti bhangam kaakunda,
1: in order to hold on to my vow,
0: rajuku asantrupti kaakunda,
1: in order not to dissent,
0: naa tandiki ye vidhamainatundi chintalu kaakunda,
1: to see that my father
0: edaina oka vidhamainatundi vision naaku ichese,
1: please show me a way, give me some vision,
0: oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi,
1: give me some vision, a divine thought to get away from this muddle of the problem.
0: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
1: As she prayed wholeheartedly, God responded.
0: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
1: అండ్ దెన్ షీ కుడ్ హ్యావ్ ఏ గుడ్ నాక్ విత్ ఇన్ హర్సెల్ఫ్.
0: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించు అని చెప్పింది.
1: షీ టోల్డ్ హర్ ఫాదర్, ఫాదర్, సెండ్ ద మెసేజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ ద ప్రిన్స్.
0: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నది.
1: However, 8 days time should be given to me.
0: సరే ఇంకా 8 days అని రాజకుమారు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు.
1: The prince was disappointed because 8 long days he had to wait.
0: సరే ఈ వార్తను రాజుకు పంపించాడు.
1: This message
0: రాజు చాలా సంతోషించాడు.
1: The king was happy.
0: ఆనాటి నుండి
1: since then
0: ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పర్గెట్.
1: This lady went to a doctor and she took strong dose of purgative.
0: ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది.
1: She took that purgative strong dosage that she had dissent.
0: ఒక్కొక్క దినము పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది.
1: All the material is collected in very big vessels.
0: 8 days అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి.
1: 8 days time, all the vessels are full of this material.
0: ఈ 8 days తర్వాత ఒక ఇంటిలో వీరు పోయి ఇద్దరు మీట్ కావాలి.
1: At the end of the 8th day, they should meet.
0: కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి.
1: The prince should answer some questions.
0: ఇది పూర్వమే ఒక విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది.
1: This was the decision agreement before.
0: 8 దినములు జరిగిపోయింది.
1: All days passed.
0: ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది. అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
1: All her face, all her personality became ugly now.
0: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడైపోతారు.
1: All of you know, when you suffer from strong, continuous dysentery, you become weak naturally.
0: Sare. తిరిగి ఆనాడు పల్లకీ పైన కూర్చుంది ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. చూస్తున్నాడు చాతక పక్షుల వలె ఎప్పుడెప్పుడు వస్తుంది ఆమె.
1: దిస్ ప్రిన్స్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అరైవల్ లైక్ చాతక బర్డ్.
0: ఈ అమ్మాయి దిగింది,
1: ఆమె
0: ఇద్దరు చెలికత్తెను పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు.
1: లోపలి
0: చూచాడు ఈ రాజకుమారుడు.
1: She didn't have enough of strength to walk on her own. She was accompanied by
0: servants.
1: Eight servants were bringing very big vessels along with them.
0: Eight vessels carrying.
1: The prince saw. The girl I saw was very beautiful. Who is this ugly lady?
0: ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుందని.
1: She is suffering from disease, I believe.
0: కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఇప్పుడు కోరలేదన్నాడు.
1: So I never wanted such a lady.
0: ఆమె చేతులు జోడించి ఆ కన్య
1: with folded hands she said, "Oh prince,
0: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
1: You are carried away by my beauty.
0: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
1: In fact, you wanted being carried away by my beauty.
0: ఇదిగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుందని.
1: All my beauty is there right now in those 8 vessels.
0: ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో.
1: కలెక్ట్ దిస్ బ్యూటీ 8 వెసల్స్.
0: తర్వాత నన్ను వివాహం ఆడ.
1: లేటర్ యు మ్యారీ మీ.
0: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
1: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: మలమూత్రంతో మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుందని.
1: How do you find the beauty in
0: a
1: body?
0: And
1: my beauty is in this form of
0: eight vessels.
1: And it is the fecal matter urine is my beauty.
0: దీన్ని చూచానా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది. ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
1: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
0: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
0: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
1: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్డ్ దెన్ హిస్ మైండ్ ఆల్సో టర్న్డ్ నౌ.
0: తాను కూడా అనుకున్నాడు చీ
1: హీ టు ఫెల్ట్
0: నిజం.
1: Yes.
0: దేహం ఏమిటిది?
1: What is this body after all?
0: పాంచ భౌతికమైన దుర్బలమైన కాయంబు.
1: The body is so weak of the senses.
0: శతవర్షములు దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: Though 100 years lifetime span is
0: fixed,
1: you cannot believe it.
0: లేక ప్రాయమందు, లేక ముసలియందు, లేక ముదివియందు, ఊరను అడవిను బుద్ధపద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: దీన్ని అనుసరిస్తూ పోతుందది ఈ బాడీ.
1: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
0: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
1: The prince accepted the philosophy so beautifully taught to him by the
0: దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
1: This is the teaching of Shankara to all youth, youngsters.
0: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
1: He didn't teach any.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
1: But make use of this body, thinking of God.
0: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
1: He did it, he has been doing it and started propagating the same.
0: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
0: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
1: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
0: అద్వైతం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
0: బాలబాలికలారా,
1: boys and girls,
0: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
1: Daily you go to cinemas.
0: మీరు సినిమాలు చూస్తున్నారు.
1: You see cinemas.
0: ఇందులోనే ఉంటున్నది అద్వైతం ఉన్నారు.
1: There is principle of non-dualism there.
0: చక్కగా వివరిస్తాడు.
1: Explain clearly.
0: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
1: When you go and sit in a theater, you find white screen in front of you.
0: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
1: But you can't bear to see that sight of the
0: screen. కానీ
1: మీరు
0: వెయిట్ చేస్తున్నారు.
1: But you have been waiting.
0: దేనికి వెయిట్ చేస్తున్నారు?
1: What for?
0: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
1: You are waiting for the picture to start.
0: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
1: You are so happy to see the picture on the screen.
0: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి.
1: The pictures that appear on the screen don't stay there.
0: తిరిగి ఉంటున్నాయి, ఆ తిరిగి వస్తున్నాయి.
1: దే గో అండ్ కమ్ అగైన్.
0: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
1: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
0: కానీ
1: బట్
0: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
1: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
0: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
1: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
0: మిథ్య అనగా జగత్.
1: జగత్ ఇస్
0: జగత్. రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్, దట్ ఈస్ జగత్.
0: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి.
1: పిక్చర్స్ కమ్ అండ్ గో,
0: అది జగత్.
1: దట్ ఈస్ జగత్.
0: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
1: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్.
0: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
1: బట్ నో వన్ వాంట్స్.
0: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
1: బట్ దే వాంట్ ద పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్.
0: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
1: నెక్స్ట్ మూమెంట్ హి టాక్డ్
0: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
0: అంతా విష్ణుమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
0: అంతా దైవమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
1: పండిట్స్ వార్
0: కొన్ని నిమిషం లోపల సర్ జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
1: అట్ వన్ టైమ్ హీ సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
1: నౌ హీ సేస్
0: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
1: దట్ హీ సేస్ ద హోల్ వరల్డ్ ఇస్ నిజమా,
0: ఇది నిజమా.
1: Is that true or is this true now?
0: Adi nijam, idi nijam annadu Shankara.
1: Shankara said that is true, this is also true.
0: Bommalu ostunnayi pothunnayi.
1: Pictures come and go.
0: Punarapi jananam, punarapi maranam, punarapi janani jatare sayanam. Punarapi maranam, punarapi jananam.
1: Man is born time and again, takes birth again and again.
0: ఇవంత కూడాను మిథ్యమే.
1: All this is illusion.
0: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
1: The birth and death will follow like a cycle.
0: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
1: But the world there is neither born nor dies, that is truth.
0: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: హి గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్.
0: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
1: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్.
0: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
1: బట్ యు సీ ఓన్లీ ద పిక్చర్.
0: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
1: When pictures are projected on the screen, what happened to the screen then?
0: Screen aa bommalatone kalchi undi.
1: The screen got itself mixed screen with the
0: screen. Screen lekapothe bommale kanipinchavu.
1: Without the screen you cannot see the picture.
0: Kabatti background ga untundadi ee screen.
1: So screen is there in the background.
0: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
0: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఈవెన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
0: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము,
1: ద పర్మనెంట్ డివినిటీ,
0: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
1: ఇట్ గెట్స్ యూనిఫైడ్.
0: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
1: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఇస్ సెడ్ the whole thing is divine.
0: Screen lekapothe ee bommalu levu.
1: Without screen there are no pictures.
0: Kabatti screen kuda na bommallo untundadi.
1: Therefore screen is also there in the picture.
0: Kabatti bommalu bommala bommalu anukuntunnavu neevu.
1: So you think only a picture.
0: Ee bommallo kuda nu daivattam anetundi untundadi.
1: There in this picture
0: adi atma tattamu.
1: That is all.
0: Isha vasyam idam jagat.
1: The whole universe is fully divine.
0: Anni bommalu enduku kuda undinatvantidi atma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one atma.
0: Screen valane anni kuda vastunnayi, potunnayi, kalustunnayi, velutunnayi.
1: Because of the atmic principle of screen, all screen
0: lekapothe bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamaintundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kuda nu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prati bomma endukodanu ee screen kuda nu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై నాన్ డ్యూయల్?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది మూలాధారం స్క్రీన్.
1: That is the screen, real screen, which is the divinity.
0: జగత్తంతా ఇక్కడ నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
0: ఏకం సత్య విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుండాలి.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుక నీ మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్ దేర్ ఆఫ్టర్.
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు. దానినే విష్ణువు అన్నారు. దాన్నే శివుడు అన్నారు. దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టి వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్ బాడీస్ ఆర్
0: పెట్టినవే. కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నేదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకు అంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే
1: బట్
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్,
0: ఏ ప్రాణశక్తి అది? ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ అండ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఎడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanalu
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్, బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము, వదలటము.
1: రేచకం, ఎక్సలేషన్, బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐస్.
0: కనుకనే దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పిన యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayagam anaga emi? Yamuna, Ganga, Saraswati. Saraswati. Moodu chernatundi sthanam undi.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: Ee moodu ekkada chertunnayi?
1: Where do they meet?
0: Bhoomadhya sthanamlo, anaga Atma daggara cheripothunnayi.
1: They merge there in Atma.
0: Ganga.
1: Ganga.
0: Pavitramainatundi, swartharahitamainatundi karmake Ganga ani peru pettadu Shankarulu varu.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna.
1: Yamuna.
0: Idiye oka vidhamaina upasana kinda pettadu.
1: Yamuna is devotion, upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna, Jamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for the knowledge,
0: wisdom.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని.
0: గంగా యమున వాటర్.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: ఓవర్ దేర్ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వి ఫైండ్ కృష్ణ అక్కడ
1: ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లురేమన్ హే మన్ చెల్లురేమన్
0: ఓ
1: గంగా జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా
1: వెళ్ళిపో గెట్ అవుట్ అంత తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: వి కెన్ రిజర్వ్ ఇట్
1: గంగా జమునాతి చెల్లురేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయ యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యం నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలోకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ జ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హి వాజ్ అడ్రెస్డ్ హి వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకరా శంకరా.
1: అక్కడ కొంతవరకు శంకరుల వారు కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు ఎన్ అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హి వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
1: కట్టెలపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్ దట్ వాజ్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారత్ సెడ్
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్
1: బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించుకుని సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: మై హస్బెండ్ కెన్ నాట్ బి ఎసెటిక్ అంటిల్ అన్లెస్ యు డిఫీట్ మీ బికాస్ ఐఎమ్ హిస్ హాఫ్ బాడీ.
1: సరే వాదించమన్నాడు శంకర్.
0: హి సెడ్ ఓకే ఆర్గ్యూ నౌ హి సెడ్.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: షీ క్వశ్చన్డ్ ఆన్ ది సర్టన్ థింగ్స్ ఆఫ్ హౌస్ హోల్డర్ స్టేట్.
1: శంకర్ల వారికి తెలియదు.
0: శంకర హ్యాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ లెవెల్.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: టు ఆన్సర్ క్వశ్చన్స్ హీ వాంటెడ్ వన్ మంత్ టైం.
1: ప్రయాణం అవుతూ పోతున్నాడు.
0: అండ్ హీ వాస్ ప్రొసీడింగ్.
1: ఆ రాజ్యంలో కాశీ రాజు
0: దేర్ ద టైమ్ ది కింగ్
1: మరణించాడు.
0: హీ డైడ్.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: ద డెడ్ బాడీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ కాశీ వాస్ కెప్ట్ ఆన్ వన్ సైడ్.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ద రైట్ టైమ్ శంకర హాస్
1: ఇక్కడ శంకర్ల వారి దేహం మరణించింది.
0: అండ్ ద బాడీ ఆఫ్ శంకర వాజ్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: యాజ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: రాజుగారు చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: ఎవ్రీబడి వర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ది కింగ్ ఈస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
1: కానీ అక్కడ రాజు కాదు ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్ దిస్.
1: రాజు ఉన్నటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యు హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: కూడా తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాన్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయ భారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
0: He answered and he went to Kashmir where we find greatest exponents in the
1: Kashmir. Panditulu chaala goppa vaallu.
0: The Kashmir scholars are very great.
1: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
0: It was Kashmir king who was taking care of all these scholars.
1: KKE Raju anagemi Kaike tandri.
0: The king of Kashmir is the father of Kaikeyi.
1: కనుకా ఆ పండితుల్ని ఓడించాలని పోయాడు.
0: హి వాంటెడ్ టు డిఫీట్ దెం ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హి
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: ద మూమెంట్ హి స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు.
0: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేయ్డ్.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: దే ప్రేయ్డ్ అండ్ ప్రేయ్డ్.
1: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమంతా కూడా పఠిస్తున్నారు.
0: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
1: కానీ ఏమీ తెలియలేదు.
0: బట్ నథింగ్ హడ్ హ్యాపెన్.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
0: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారి.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: నౌ హీస్ ప్రిసెప్టర్.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
1: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ దట్ వాట్ హి హస్ బీన్
1: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: నౌ హీస్ పొల్యూటెడ్ టు సమ్.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: వెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ దెన్ ది డోర్ టు ది టెంపుల్ విల్ ఓపెన్ ఆటోమేటికలీ.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: ఇట్ ఇస్ మై మిస్టేక్ టు హావ్ ఎంటర్డ్ ఇంటు ద బాడీ.
1: దోష పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: హస్ ఫర్ సేక్ ఇన్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ అండర్ టు డీప్ పెనెన్స్.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: ఆన్ 12th డే ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓపెన్.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనిట్టుకున్నారు.
0: దట్ వాస్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ శంకర.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి. వాట్ టైప్ ఆఫ్ లవ్?
1: అది కూడా ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of this spirit of atma,
1: dehabhimanamto kaakunda aatmaabhimanamto preminchatame ade nijamaina prema.
0: So you should not love with the body attachment dehabhimana, but you should love God in spirit atmaabhimana.
1: Aatmaabhimanamu adi e nijamainatte prema.
0: Actual love in spirit
1: atti premane God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Atti premato unnappudu needi chitta shuddhi avutundi. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా
0: మారిపోయింది.
1: వేద శాస్త్రంను నేర్పగలిగి
0: ఉన్నాగజ్యంబులను
1: పాడగలిగి ఉన్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగస్ రిపీటెడ్లీ.
1: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్స్.
1: ఏమి చేసినా అది మంచిది.
0: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
1: అది ఏ పవిత్రము.
0: దాట్ ఈస్ సేక్రెడ్.
1: అది ఏ దివ్యత్వము.
0: దాట్ ఈస్ దివ్యత్వం.
1: ఇది ఏ ఆత్మతత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
1: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
1: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: And he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
0: Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily.
1: ఒక పెద్ద బిజినెస్మ్యాన్,
0: there is a very big businessman,
1: ప్రతి దినము కూడాను
0: every day
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: ద స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడాను అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ ఉదచ్చితే పూర్ణమవుతుంది అన్నాడు.
0: The Pandit said, you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
1: 5 dinalu jarigindi.
0: 5 days passed.
1: 6th dinamu.
0: 6th day.
1: Ee yokka business man ekkadiko urgent ga povalsinatundi pani yerpadindi.
0: Business man had to leave the station on an urgent work.
1: Appudu tachaname tana kumarunni pilichadu.
0: Immediately summoned his son.
1: Babu, ఇంకో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ద 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: టుడే యు అటెండ్ ఇట్,
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ వన్ డే యు అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హి వెంట్ ఇన్ ద బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ బేస్డ్ ఆన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ అండ్ కన్సిడరింగ్ ద బాడీ యాజ్ మీన్ అండ్ లో.
1: పండితుని దగ్గరికి వెళ్ళాడు.
0: అగైన్ హి వెంట్ టు ద స్కాలర్.
1: పండిత,
0: హి సెడ్ ఓ స్కాలర్,
1: రేపటి దినం మా కుమారుడిని పంపిస్తున్నాను,
0: టుమారో ఐఎమ్ సెండింగ్
1: తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి.
0: డోంట్ టీచ్ డిటాచ్మెంట్ టుమారో.
1: ఈ ప్రాపంచకం పైన ఉండేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: మీరు 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మెన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ.
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ వన్ డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ వన్ డే యుల్ నౌ జన్మ జన్మాంతర
1: సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్ట తుపోలికి తొలగిపోతాయి?
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
1: appude nityamu danni upayoginchukodaniki veelavutundi.
0: Then we can make use of that.
1: Upayoginchi nityamu upayoginchukunte paatra prathi dinamu tomalsunde.
0: A vessel that we make use of it every day must be cleaned every day.
1: Eppudu pedda pedda paatralanta pendiki upayogistaru chudu, adi maatram samvatsaram kooturu tomite chaalu.
0: But big vessels which are used at wedding times are cleaned once in a year.
1: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: దోస్ ఆర్ ది డైలీ యూస్ మస్ట్ బి క్లీన్డ్ ఎవ్రీ డే.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: దిస్ యూత్ స్టేజ్ వీ షుడ్ క్లీన్ ఎవ్రీ డే.
1: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్.
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీవన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్ ఫుడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we will be disgusted with the humans that food which is wanted out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
1: మీ కోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవాల్సింది.
0: యు షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ద ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: And we should be strong enough in respect of the divine.
1: Adiye, our determination.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: Chala pattudalato pattali.
0: We should have strong determination.
1: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
0: Then we'll get the appropriate result.
1: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
0: It's not something like giving up and accepting later.
1: Kanu okka thuri vadalna vadle pettina ayipoyindi.
0: When once it is given up, that's all, end of the matter.
1: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: When once we have that strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరులు వచ్చిన వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరు నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యూలిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్స్.
1: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇట్స్ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ విల్ గెట్
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: ట్రూ. అనిత్యం.
0: Everything is ephemeral.
1: Satya jnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచంలో ప్రతి పదార్థములకు సత్, చిత్, ఆనందం, రూపం, నామం అని ఐడెంటిటీ ఏర్పడినట్లు వచ్చింది.
1: ఎంటైర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ది యూనివర్స్, వి ఫైండ్ ఫైవ్ కాంపోనెంట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: అయితే మొదట సత్, చిత్, ఆనందం అనేటువంటిది సత్య నిత్యమై ఉండేటువంటిది.
1: The first instance we should know that which is eternally true, comprising these three ingredients.
0: రూప నామములను ఆధారం చేసుకొని ఈ యొక్క మిగిలినటువంటి రెండు ఉన్నాయి, రూపము నామము, వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు.
1: However, he has allowed the entire universe to happen based on these two, the name and form.
0: ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణం చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: We carry on our life sojourn basing on the name and the form of the divinity.
0: మొదటిగా సత్, చిత్, ఆనందమును విస్మరిస్తున్నాము.
1: We have forgotten the first three components, సత్, చిత్, ఆనంద, ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్.
0: ఈ సత్, చిత్, ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు.
1: The mankind has been delighting itself only name and form, ignoring the existence, awareness and bliss.
0: రూప నామములు కల్పితమే కాని విశాశ్వతమైనటువంటి కావు.
1: The name and form are artificial and temporary.
0: ఇవి సత్యమైనటువంటివి కావు.
1: They are never true for all time.
0: అసత్యము అనిత్యమైనటువంటివి.
1: They represent falsity and that which is momentary.
0: అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకుని సత్యనిత్యమైనటువంటి యొక్క మూడు కారణాలను మనం విశ్లేషిస్తూ వచ్చున్నాం.
1: We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal.

وَلِلَّهِ

0: We now bring you a special recording from a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this, Swami elucidates the method and benefits of Jyoti meditation.
1: Jyoti meditation.
2: పవిత్రాత్మ స్వరూపేణ
3: పవిత్రాత్మ స్వరూప
1: అనగా మనసులకు తీరికలేని